ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 16వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 6వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:59 దాటి 12 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు ఇంతవరకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గానం చేసిన అన్నమయ్య సంకీర్తన భారతి విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరొక దీక్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లో కృత్రిమ మేద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. తద్వారా 152,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాబోయే పెట్టుబడులకు అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజ వినియోగం 4 రెట్లు పెరగనుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 1,338 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలతో ప్రభుత్వానికి రాబడి పెరిగే వీలుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద నిన్న ఆయన అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సీజన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని తెలిపారు. ఇటీవల డీజిల్ కొరత, సిబ్బంది కొరత వంటి కారణాలతో పనులలో కొంత జాప్యం జరిగిందని, వీటిని త్వరలోనే అధిగమించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో గుంతకల్ వాడితో పాటు నాగ్దా మధుర 3వ-4వ రైల్వే లైన్ పనులు, బుద్వాల్ సీతాపూర్ 3వ-4వ లైన్ నిర్మాణ పనులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవభారత్ దార్శనికతకు అనుగుణంగా ఇవి రూపొందుతున్నాయి. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. ప్రయాణికులు, వస్తువులు, సేవల రవాణాలో ఈ ప్రాజెక్టులు నిరంతరం అనుసంధానం కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో నిన్న త్రిసభ్య కమిటీ సమావేశమై పలు సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ
1: ముఖ్యంగా గ్రామ కంటాలు

0: సమస్యను అదొక సమస్య. అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాటర్ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వీటన్నిటి మీద అడ్జస్ట్ చేసి యాక్చువల్ గా షెడ్యూల్ వేసుకుని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తా ఉన్నారు. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి ఒకసెంట్ ఇవ్వమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం
1: జరుగుతుంది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్ లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ను ఆయన కోరారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిన్న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కృత్రిమ మీద వినియోగంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలను అభివృద్ది చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఏసీ తయారీ రంగంలో పేరొందిన క్యారియర్ గ్లోబల్ సంస్థ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఇళ్లలో కార్యాలయాల్లో ఉపయోగించే 1 టన్ను 2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1,000 టన్నుల నుంచి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్ను ఇక్కడ తయారు చేయనున్నారు. శ్రీ సిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ ను పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం ని పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ లో తీసుకొచ్చే గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్1 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పి
1: రాష్ట్రంలో ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన శాఖ ఉత్పత్తులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2026-27 సంవత్సరానికి నాబార్డు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆయన నిన్న అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు. హార్టికల్చర్ ను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ లో ప్రభుత్వ లక్ష్యాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా
1: తెలంగాణలో రాగల 4 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించారు.

0: మూడవ నాలుగవ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపైన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం. ఆకాశవాణి వైభవంలో భాగంగా రాతిమువ్వలు రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 8 గంటలకు జానపద సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత కార్యక్రమం. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 News@9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి.
1: జహీరాబాద్ పారిశ్రామిక వాడలోని జాతీయ పెట్టుబడి తయారీ మండలి పరిధిలో మొదటి దశలో సేకరించిన 3,245 ఎకరాల భూమిని 45 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పొజిషన్లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ భూమిని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వెంటనే అప్పగించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిమ్స్, టీజీఐఐసి అధికారులు, ఏఈఓలు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఐఐటి ప్రాంగణంలో రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని 99 రోజుల కార్యాచరణలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. అగ్నిమాపక సేవల వారోత్సవాన్ని, అగ్ని భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి నాగేశ్వరరావు తెలిపారు. మాక్ డ్రిల్లులు, అవగాహన ర్యాలీలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వానాకాలంలోపు సింగూర్ డ్యాం మరమ్మతులు పూర్తి చేయాలని, నీటి నిల్వలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. పుల్కల్ మండలంలోని సింగూర్ డ్యాం మరమ్మతులు, సింగూర్ కాలువల లైనింగ్ పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. బస్వాపూర్ కాలువ లైనింగ్ వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సింగూర్ ప్రాంతంలో టూరిజం అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్ అభివృద్దిపై టూరిజం అధికారులతో చర్చించారు. విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. విద్యా అభివృద్ది, మౌలిక వసతుల పెంపుపై ఆయన దృష్టి సారించారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూ హాలాండ్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన మెకానికల్ వర్క్ షాప్ షెడ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే జీవితాల్లో వెలుగులు నిండుతాయని, అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని విద్యా సంస్థలలో మౌలిక వసతుల మెరుగుదల పనులు చేపడుతున్నట్లు వివరించారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా స్వీయ గణన విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ 26 ఏప్రిల్ 2026 నుంచి మే 10 వరకు నిర్వహించడం జరుగుతుందని, జనగణనను ప్రభుత్వం 2 దశల్లో నిర్వహిస్తుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన ఉంటుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ కృషి చేస్తుందని చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. రానున్న వానాకాలం సాగుపై రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన ఎరువుల డీలర్లతో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 1,57,000 ఎకరాల్లో వరి సాగు అవుతుందని, దీనికి గాను 40,000 క్వింటాల వరి విత్తనాలు అవసరం ఉంటాయన్నారు. విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 20,000 క్వింటాళ్ల వరి విత్తనాలను అందిస్తామన్నారు. వరి సాగు కంటే లాభదాయకంగా ఉండే కంది, సోయాబీన్, పెసర, నువ్వులు పంటలపై రైతులు మొగ్గు చూపాలన్నారు. పేదలకు సొంతింటి నిర్మాణంతో ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అందోల్ మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ను జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అడిషనల్ కలెక్టర్

0: పాండు వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నేతన్న భరోసా పథకంలో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం అడిషనల్ కలెక్టర్ పాండు జిల్లాలోని 31 మంది చేనేత కార్మికులకు తొలి త్రైమాసికంకు సంబంధించిన 97,500 రూపాయల చెక్కులను అందజేశారు.
1: మీరింతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ సిహెచ్ నర్హరి. ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడం పైన దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
3: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुँचाना चाहते हैं 498, जिससे कि भारत की कंप्लीट डिमांड भारत में ही मीट हो सके, आत्मनिर्भर बन सके.
2: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం ద్వారా సహాయపడతారు. రుణ హామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4800 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం MSP విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్ట్రలో శనగల గరిష్ట

0: మొత్తం ఎంఎస్పి విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్ట్రలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. దీని మొత్తం ఎంఎస్పి విలువ 4800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతో పాటు మహారాష్ట్రలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి అంటే అదనంగా 4ని పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इम्पोर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్లోని వాడీనార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యక్షుడు టోలామ్ భారత్లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సిఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి. మరోపక్క ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో T20 ప్రపంచ కప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. 5,659 కోట్ల రూపాయలు

0: పల్వేంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதய தரங்கிணி. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా రాతిమూవలు రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి రాతిమూవలు రూపకం రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి.

0: రామప్ప, రామప్ప.
1: ఎవరు ఎవరో పిలుచుతున్నది?
0: నేను రామప్ప, మదనికను.
1: మదనికయ్య, నేను చెక్కిన శిల్పము నాతో మాట్లాడుతున్నదా?
0: ఏ ఆశ్చర్యంగా ఉందా? సరేలే, ఎంతసేపని అలా అబ్బురపడదవు. నిన్నో ప్రశ్న అడగవలయునని.
1: ఏమది?
0: ఇంత శ్రమ కూర్చి ఇన్ని నర్తనమూర్తులు తీర్చిదిద్దుతుంటివే, ఇదంతయో ఎందులకు రామప్ప?
1: ఈ ఆలయ నిర్మాణం రేచర్ల వృద్ధుల వారి మనోసంకల్పం మదనిక.
0: ఓహో, ప్రభువుల వారు శిల్పి అయినా నీవు కేవలం ఉలివన్న మాట.
1: మదనిక, అనవసరపు సంభాషణతో నా కర్తవ్యమును ఏకాగ్రతను భగ్నము చేయకుము.
0: ప్రభువుల ఆజ్ఞాపాలనేగా తమరి కర్తవ్యం.
1: కాదు మదనిక, దర్బారులో రాతనర్తకి, దేవాలయ మంటపాల్లో నృత్యారాధన చేసే దేవదాసీలు, గాయకులు, వాద్యగాండ్రు, ప్రజల ఉల్లాస నృత్యాలు, ఆటవికుల కళారూపాలు, పల్లెపడతుల కోలాటాలు, పరమశివునికి ప్రీతిపాత్రమైన తాండవం. ఒక్కటేమిటి, యావత్ కాకతీయ సామ్రాజ్యము సరస సంగీత నృత్య సంభరితం. ఆ కళా వైభవానికి తరతరాలు దర్పణంగా నిలుతున్నదే ఈ రుద్రేశ్వరాలయం. అందులకే మదనిక ఈ ఏకాగ్రత, ఈ తపస్సు.
2: రవి, ఏయ్ రవి, రామప్పాలయం చూపిస్తాను, అంగుళం అంగుళం వివరిస్తాను అనన్నా. కాసేపు నీ ఊహాలోకం నుండి ఇహలోకంలోకి దిగిరావయ్యా బాబు.
3: కళ, ఇది ఉలి తులిచిన శిల. కాదు కాదు, ఓ యదమలిచిన కళ. ఘనీభవించిన గత విభవంలా, మూర్తి భవించిన సాంస్కృతి ప్రాభవంలా, నిత్య నూతనమై నిలిచింది ఇలా. కనగలిగిన మనసుంటే ఆ కళ మనిషిని కదిలిస్తుంది, వినగలిగిన మృదంగంతో ఆ మృదంగాలు మార్ధవంగా ముచ్చటాడతాయి. జడంగా ఉన్న ఆ రాతి నువ్వలే రమ్య రవళి వినిపిస్తాయి. కాలమేఘం కమ్మిన గతకాలపు కళల జిలుగులు వర్తమాన వేదికపై ఆనంద నర్తనం చేస్తాయి.
2: బాగుంది నీ భావుకత. అవును, ఇది ఎప్పుడో కట్టిన గుడి కదా, మరి సంగీతం నృత్యం మన వాళ్ళకి అప్పుడే అంత బాగా తెలుసా?
3: కళా,

0: దేశంలో క్రీస్తు పూర్వమే నృత్య సంగీత నాటకాలు ప్రచారంలో ఉన్నట్లు హాలుని గాథా సప్తశతి చెబుతోంది. దక్షిణ భారతాన్ని ఏలిన వారిలో కాకతీయులు ప్రముఖులు. వారిలో శ్రేష్ఠుడు గణపతి దేవుడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది.
1: అందుకే నేను లలిత కళలు ఓ వెలుగు వెలిగాయప్పుడు.
0: అవును, పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రంలో ఎన్ని నృత్యరీతులు వివరించాడో తెలుసా కళా?
2: పటు రసాలంకార భావముల్ దన్నర స్ఫుటవాద్య

0: రవి, నృత్య శిల్ప కళాశోభితమైన ఈ గుడి ఆంధ్రులకు అపురూప కానుకగా ఇచ్చింది ఆ రోజుల్లోనే కదూ.
1: ఇదిగో ఈ శాసనాన్ని చూడు. కళింగ ప్రాంత విజయయాత్రకు గుర్తుగా గణపతిదేవుని అశ్వసేనాధిపతి మంత్రి అయిన రేచర్ల రుద్రారెడ్డి 1213లో నిర్మించాడు ఈ గుడిని.

0: మహామండలేశ్వర శత్రు భయంకర రేచర్ల రుద్రాధిప జయ హో దిగ్విజయ హో
1: దిగ్విజయ హో.
0: సావధాన చిత్తులై వినండి, రేచర్ల రుద్రారెడ్డి ప్రభువులుంగారు తమ ప్రజల సంక్షేమ నిమిత్తం కొన్ని ప్రకటనలు చేయనున్నారు, సావధానులై వినండి.
2: అపరిమిత అభిమానంతో మమ్ము అభినందించవిచ్చేసిన అసంఖ్యాక జనసందోహానికి మా అభివాదములు. కళింగ రాజ్యంపై మనము విజయకేతనం ఎగరవేసి మన కాకతీయ సామ్రాజ్యం ఇంకనూ సువిస్తరము పటిష్టము అయినది. ఇట్టి శుభ సందర్భం విజయ చిహ్నముగా కొన్ని నిర్మాణములు చేపట్టదలిచింది. అవి ఆత్కూరు గ్రామ సమీపమున సువిశాల తటాకము, ఈశ్వర మందిర నిర్మాణం.

0: ఆ కాకతీయుల నృత్య కళాభిమానానికి పరాకాష్ఠ ఈ రుద్రేశ్వరాలయం అన్నమాట.
1: కాకతీయుల కాలంలో వీరశైవం విచ్చుకుని విప్పారింది కళ. సంగీత నృత్యాలు సాంఘిక కళలుగా మారాయి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాక కళా కేంద్రాలుగా సామాజిక కేంద్రాలుగా ఉండేవి. ప్రతి ఆలయాన నాట్య వేదిక, నియమితులైన నర్తకులు, వాద్యగాండ్రు.
0: నటరాజుకు నాట్య నీరాజనాలర్పించే ఆ దృశ్యం తలపుకొస్తే చాలు.

0: కాకతి శిల్పుల శైలిలో ఓ ప్రత్యేకత ఉంది. హోయసల్ల బేలూరు శిల్పాల్లా అచ్చలంకార శోభితమూ కావు, బౌద్ధ శిల్పంలా
1: నిరలంకారమూ కాదు.
0: నిండుదనాన్ని గుర్చే సహజ శోభితాలవి.
1: ఏ రవి రవి, అదిగో ఆ గుడిని చూడు. అటు చూసి కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో ఆ రూపమే నిలిచిపోతుంది.
0: కళ్ళల్లో నిలిచిపోవడమే కాదు కళా, ఒక్కో శిల్పాన్ని తరచి చూస్తే హృదయంలో అలాగే నిలిచిపోతాయి. మరి గుళ్ళోకి వెళ్దామా?
1: పద రవి రవి, నువ్వేమో ఇలా మెట్లెక్కి అలా అరుగుపై నిల్చో, నేను మెట్లు ఎక్కకుండానే ఈ పక్క నుండి పైకొచ్చేస్తా.
0: ఆహా, చిలిపి కళ. కళ, ఇది 6 అడుగుల ఎత్తుంది, కష్టంగాని ఇలా వచ్చాయి. కళ, కాకతీయులు నిర్మించిన గుళ్ళన్నీ ఇలా ఎత్తైన పీఠికలపైనే ఉన్నాయి.
1: అబ్బా, బొమ్మల కొలువు పెట్టుకున్నట్లు ఎన్ని శిల్పాలు.
0: నీ పోలిక బాగుంది గాని. అవును కళ, ఎందరు శిల్పులు నిర్మించి ఉంటారంటావి ఆలయాన్ని?
1: ఎందరంటావేంట్రవి, రామప్ప అని పేర్లోనే ఉందిగా, ఆయన ఒక్కడే నిర్మించుంటాడు.
0: లేదు కళ, 100ల శిల్పులు పనిచేసి ఉంటారు. రామప్ప ప్రధాన శిల్పి అయి ఉంటాడు.
1: ప్రధాన శిల్పి అంటే స్థపతి, నాకు తెలుసులే ఆ విషయం.
0: అబ్బో, ఆయన పేరు మీదే ఈ గుడి రామప్ప గుడిగా పిలువబడుతుందని కొందరు అంటుంటారు.
1: ఒక శిల్పి పేరుతో గుడి పిలువబడటం ఇక్కడ తప్ప దేశంలో ఎక్కడా లేదనుకుంటా?
0: అవును కళ, శివకేశవుల అభేదం తెలియజేసేందుకే శివుని పేరు రామప్పగా ఉందని మరికొందరు అంటుంటారు.
1: రవి, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటంలా నాకు.
0: ఇదేమిటో ఇంత హఠాత్తుగా గుర్తొచ్చింది కృతజ్ఞత?
1: ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న రామప్ప గుడి సందర్శనానికి ఇవాళ తీసుకొచ్చినందుకు.
0: అది చెప్పాల్సింది నాకు కాదు, మన కళాశాలకు. కళ, ఎందరు ప్రతిభాశాలు ఎంత శ్రమిస్తే ఈ కళల పంట పండిందో.

0: శ్రీమన్ మహారాజా లలిత కళా వల్లభ గణపతి దేవ చక్రవర్తులకు స్వాగతం సుస్వాగతం.
1: సముద్ర పర్యంతము సామ్రాజ్య లక్ష్మిని విస్తరింపజేసి సుభిక్షంగా దేశమునియలు మా ఏలిక గణపతి దేవుని గారికి రేచర్ల రుద్రుని ప్రణామములు.
2: రుద్రదేవ, శిల్పులు రేయింబవళ్ళు శ్రమించుతున్నట్టు కనబడుచున్నది. ఆ సమరాంగణ తలపించు ఈ మూర్తులెంత మనోజ్ఞముగానున్నవి చూచితివా రుద్రదేవ. చామలధారణులు సైతం తమ అంగోపాంగముల ద్వారా ఏదో అభినయించున్నట్లు పడుచున్నది.
1: మహారాజా, ఈ స్తంభముపై నర్తకీ బృందం విభిన్న విన్యాసములు చూచితిరా. రంగస్థలిపై నర్తిస్తూ సాగిపోతున్నారాయనట్లు ఉన్నది.
2: ఈ రాతి బొమ్మలను ఏ నాతిగాంచినా నేనా భంగిమలో ఉండిన బావుండునేమో అని తలంచక మానదు.
3: సమ్రాట్టులకు స్థపతి రామప్ప శిరస వందనములు.
2: మీ శిల్పకళా చాతురి మా మనస్సును రంజింపజేసినది. నిశ్చలమూర్తుల నిర్మాణము కన్నా నర్తక బృందముతో శిలాఫలకములు ఏర్పరిచిన మీ ప్రఖ్యాతిశయము పట్ల మాకు మిగులు ఆదరణ కలుగుచున్నది.
3: ప్రభువులు మన్నించవలే. జీవ చైతన్యం ఒట్టిపడే కళాసృష్టి శిల్పి సంతృప్తికి సమర్థతకు పరాకాష్ట. అట్టి చైతన్య ప్రదర్శన కొరకి కదలికలు సూచించు శిల్పకేళికలు రూపొందించితిమి ప్రభు.
2: రాతిలో రసరమ్య భావాలు పలికించి నృత్యానికి శిల్పానువాదం చేసిన మీ అట్టి శిల్పి దొరకుట మా తెలుగు గడ్డకే గర్వకారణం.
3: ధన్యుడను ప్రభు.
4: రవి, రవి,
5: ఎందుకంత గట్టిగా అరుస్తావు?
4: నువ్వేమో ఏదో లోకాలకు వెళ్ళిపోతావు, నన్ను మాత్రం తీసుకెళ్ళావు.
5: ఈ శిల్పాన్ని ఇలాగే గమనిస్తూ పోతే ఆ ఊహాలోకానికి నువ్వు వెళ్తావు కదా. సరేగాని ఊళ్ళోకి వెళ్దామా?
4: ఆగాగు, ఇంత అందమైన విగ్రహాలు నిలువెత్తుగా ఉంటే చూడకుండా లోపలికి వెళ్ళిపోతావేంటి?
5: ఓ ఇవా,

0: రామప్పగుడికి ఓ ప్రత్యేకత రావడానికి అవే కారణాలు. ఇదిగో చూడు, ఈ ద్వారానికి ఇటువైపు రెండు అటువైపు రెండు ఉన్నాయి. దీనికే కాదు, మిగతా రెండు ద్వారాలకు ఇలాగే అమర్చారు.
1: అయితే ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చూసేస్తాను రవి.
0: ఎందుకో ఎంత తొందర. నర్తించు సురసుందరి విగ్రహాలివి. ఇదిగో ఈ పక్కేమో విల్లంబులు పట్టుకుని వేటకు వెళ్తున్న వనిత. అదిగో ఈ మదనికేమో అదే మధ్యలో వాయిస్తోంది చూడు.
1: కోతు కొంగులాగుతోంది.
0: ఎక్కడ, ఏది, ఏదది?
1: ఇక్కడ రవి, బొమ్మలో.
0: నీ కోతి బుద్ధి పోనించుకున్నావు కాదు కళ. ఈ మదనికా శిల్పం చూడు ఎంత నిరాడంబరంగా ఉందో. ఆడవిక స్త్రీగా కూడా ఊహించవచ్చు కదా. సరే, నువ్వోసారి కళ్ళు మూసుకో, నిన్ను విగ్రహం దగ్గరికి తీసుకెళ్తాను. ఇటు ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు.
1: నగ్ననాగిని, రామప్ప గుడిలోని రమణీయ భామిని
0: చూశావా? ఒక్క అలంకారము, వస్త్రాచ్ఛాదన లేకపోయినా ఎంత సౌస్తవం ఉట్టిపడుతుందో.
1: ఈ నాగిని ఎంతరి హృదయాలు స్పందింపచేసిందో, ఎన్ని కళలు కవితలు చాలువార్చాయో, ఎన్ని కళలు గీతాలు కూర్చాయో.
2: తొలి శేషేంద్రుడు గన్న తొయ్యలివో

0: రవి ఇలా ప్రదక్షిణాపథం చుట్టూ ఉన్న కుడ్యశిల్పాల్ని చూస్తూ మండపంలోకి వెళదామి.
1: అలాగే పద. ఆనాటి సాంఘిక జీవనాన్ని కొంత మనం కూడా చదవచ్చు వీటిలో. కుస్తీపట్లు, మల్లయుద్ధాలు, సురత క్రీడలు, నగ్న నృత్యాలు, సంగీత వాద్య వినోదాలు, డాలు ఖడ్గం ధరించిన వీరవనితలు, వీరపురుషులు కూడా ఉన్నారు. చూశావా?
0: ఈ జైన దిగంబర యోగుల విగ్రహాలు కాకతీయుల సర్వమత సహనానికి ప్రతీక కదూ. నర్తన గణపతి, వేణుగోపాలుడు, నృసింహావతారం, శివయోగుల ఉప్పెత్తు శిల్పాలు ఎంత బాగున్నాయో చూడు రవి.
1: కాకతీయుల గజసేన బలిష్టమైనది. అందుకేనేమో శిల్పాల్లో కూడా గజశిల్పాలే అధికంగా ఉన్నాయి.
0: రవి, గర్భగుడిలో రుద్రేశ్వరుడు, ఈ మూలలో ఉన్న చిన్న చిన్న శిల్పాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ. వెలుగు కోసం ఎలా ఏర్పాటు చేశారో చూడు.
1: మరేమనుకున్నావు? అదే కాకతీయ శిల్పుల వాస్తు ప్రతిభ.
0: సరిగాని, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం పదా.
1: గర్భగుడి ద్వారబంధం పైన ఎంత మనోహరమైన శిల్పాలు చెక్కారో చూడు.
0: అలంకారాలు అన్నిటికీ ఒకేలా ఉన్నా హస్త విన్యాసాలు, భంగిమ దేనికదే ప్రత్యేకంగా లేవు.
1: ఇదిగో

0: ఈ ద్వారబంధం కింద చూడు. ఒకే శిలపై నలుగురు నాట్యకత్తెల శిల్పాలు. అటు నాట్య భంగిమ, ఇటు నర్తకి రూపం రెండూ ఎంత అందంగా తీర్చిదిద్దారు.
1: రవి, రాగాలు పలికే రాయంటే ఇదేనేమో చూడు. ఇదిగో ఇలా కొడితే ధ్వని వస్తుంది.
0: ఓహో, స్వరాలు పలికే శిలను కనుగొన్నావు అన్నమాట. నృత్యపీఠిక పైభాగంలో ఆ పద్మం ఎంత అందంగా ఉందో.
1: ఆ పువ్వు చుట్టూ ఉన్న ఖాళీల్లో కూడా మళ్ళీ త్రికోణాకార నిర్మాణాలు. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా ఎంత ఓర్పు నేర్పులతో చేసుంటారు కదా.
0: పద్మం మధ్యలో తాండవమూర్తి రుద్రేశ్వరుడు, వాద్యకారులు, ఇతర నర్తకులు, ఈవైపు త్రిపురాసుర సంహారము, అక్కడేమో గజాసుర సంహారము, ఇదిగో గర్భగుడిపై పార్వతీ కళ్యాణం, అదిగో అక్కడ చూడు సాగర మథనం, దారుకావన విహారం, దక్షయజ్ఞం. అబ్బా, శివలీలెంత విషతంగా ఆకర్షణీయంగా శిల్పించబడ్డాయి. ఏయ్, ఏమిటది
1: ఇదా దారం?
0: స్తంభాన్ని దారంతో కట్టేస్తున్నావా?
1: కాదు, ఇలా ఈ నగిషిలో దారం పెట్టి ఈ వైపు నుండి తీయొచ్చు.
0: అవును, రామప్ప గుడిలోని శిల్పాల్ని రూపశిల్పాలు, నృత్యశిల్పాలు, దేవతామూర్తులుగా విభజించారు, కానీ నా కంటికి మాత్రం అన్నీ నర్తన భంగిమలే కనపడుతున్నాయి.
1: వెన్నును నోట ఏవెదురుపడ్డా వేణువైనట్లు రామప్ప ఏ రాయి తాకినా రమణీయ శిల్పమైందన్నమాట.
0: అవును కళ, మనోనేత్రంతో చూసే నేర్పు, చదవగల ఓర్పు ఉండాలే గాని రామప్ప గుడి సంగీత నాట్యాల సంగతులు చెప్పే ఓ బడి.
1: రసాస్వాదకులను రమ్యలోకాలకు తీసుకెళ్లే పారవశ్యపు ఒడి.
0: అణువణువున జీవకళ ఉన్నా అది అడుగు కదలని అచేతన శిల. అందుకే మన ఎద కదిలిస్తే ఆ రాతి మువ్వలు రవళిస్తాయి.
1: మనసుకు చెవులుంటే ఆ మంజీరనాథాలు మార్మూకుతాయి. అంతేనా రవి, ఈ స్తంభంపై చూడు, స్త్రీలు అలా కోలలు వేస్తూ సాగిపోతున్నారు.
0: అదే దండలాసకం అంటే ఈనాటి మన కోలాటం.
1: ఇదిగో ఇక్కడ లయబద్ధంగా చెక్కబడిన గోపికా వస్త్రాపహరణ ఘట్టం భామాకలాపంగా ఈ నాట్య మండపంలో సాగుతున్నట్టే అనిపిస్తోంది నాకు.
0: చూసావా కళ, మీ ఆడవాళ్ళు ఎంత ధైర్య సాహసాలతో కత్తిడాలు పట్టుకున్నారో.
1: ఏమనుకున్నావు మరి, ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ప్రతి నారీ ఓ రుద్రమదేవిలా ఉండేది.
0: ఈ నృత్యాంగన్ల శరీరాల్లో అదే ప్రత్యేకత. నృత్య వ్యాయామం చేసి పటిష్టంగా రూపొందిన సౌష్ఠవం చూడవచ్చు.
1: రవి, ఇప్పుడు మనం చూస్తున్న పేరిణీ సూతాండవానికి స్ఫూర్తినిచ్చిన నృత్యకేళికలున్నాయి, చూపిస్తానన్నావు కదా.
0: ఇదిగో గర్భగుడికి కుడివైపునున్న ఈ 10 వరుసల్లోని 30 భంగిమల్ని చూడు. శతాబ్దాలుగా మరుగున పడిన వీరనాట్యాన్ని వేదికపై పునఃసృజన చేయడానికి ఇవి ఎంతో తోడ్పడ్డాయి అన్నారు నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ.
1: అయితే ఆంధ్ర నృత్య కళ రామప్పకు రుణపడి ఉంటుందన్నమాట.
0: వర్తమాన సౌధానికి గతం పునాదిలా నిలుస్తుంది, భావికి సోపానాన్ని అందిస్తుంది వర్తమానం. చరిత్రకు మరణం లేదు, అది నిరంతర చైతన్య స్రవంతి.
1: కాకతీయుల కాలంలో సేవారాధనలో భాగంగా చేసేవారన్నమాట ఈ వీరపేరిని.
0: మొన్న ప్రదర్శన చూశాంగా. ఎంత వేగం ఉంటుందా నర్తనంలో?
1: ఇంత పెద్ద కళారూపాన్ని ఈ కొన్ని శిల్పాలే ఎలా చెప్పగలిగాయి?
0: నటరాజ రామకృష్ణ గారు ఏమన్నారంటే, రాగాలనంతాలు కానీ మూలం సప్తస్వరాలే, అలాగే తాళాలిన్ని ఉన్నా తా ది తోణం ప్రధానం. ఈ 4 తాళగతులు వాటికి అవసరం.

0: ఈ మార్దంగిక భంగిమల్లో హస్తవిన్యాసాన్ని బట్టి ఎక్కడ ఎంత తూకంతో వాయిస్తే ఏ శబ్దం వస్తుందో తెలుసుకోవచ్చట.
1: అసలీ పేరిని వినోదం కోసమో కళారాధన కోసమో కాదు, ఆ పరమశివుణ్ణి తమపై ఆవహించుకోవడానికి చేసే ఉద్ధత నృత్యం.
0: ఈ ప్రదర్శన చూస్తుంటే ప్రేక్షకుల్లో కూడా వీరావేశం కలుగుతుంది కదూ.
1: యుద్ధభూమికి వెళ్లే సమయంలో రుద్రప్రేరణగా ఈ నృత్యాన్ని చేసేవారట. అసలు ఈ పేరిని ప్రేరణ అనే పదం నుండి వచ్చింది.
0: ప్రదర్శనకు ముందు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవారేమో.
2: ఓ పరమశివ, శివశక్తిని నాలో ప్రవేశింపచేసి నా శరీరాన్ని పవిత్రమునర్చి నా ఈ శరీరం ద్వారా నీ పవిత్ర నాట్యాన్ని ఈ లోకానికి అరుగపరచు.
0: దేశీ నృత్తరీతుల కరణాంగహారాలు తొలిసారిగా పొందుపరచబడింది ఈ గుడిలోనే కదూ.
1: ఈ శిల్పకేళికల విన్యాసాలు చూస్తుంటే ఆ ప్రదర్శన మన కళ్ల ముందాడుతుంది.
0: ఈ నాట్యానికి మృదంగం ద్రుపదబాణిలోనే వాయిస్తారట కదా.
1: ఎందుకంటే గంభీర భావ ప్రకటనతో వీరరసాన్ని పలికించాలి గనుక.
0: లాస్యంలో అభినయం ప్రధానం, ఉద్ధత నృత్తమైన ఈ తాండవంలో వీరరసం ప్రధానం అనుకుంటాను.
1: అవును, వీరాన్ని ప్రధాన రసంగా స్థాయిగా ఒక నృత్య సాంప్రదాయాన్ని రూపొందించిన ఘనత ఆంధ్రులదే.
0: ఈ దేశీయ నృత్యరీతుల గురించి మూలంలో లేకున్నా తిక్కన తన విరాట పర్వంలో ప్రస్తావించినట్లు గుర్తు. దీన్ని బట్టి దేశీయ నృత్యరీతులు ఎంత ప్రబలంగా ఉండేవో ఊహించుకోవచ్చు కదూ.
1: ఆ కాలంలో నృత్య శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం వెలువడిందంటే నృత్యం ఎంత ఉన్నత స్థాయిలో ఆదరింపబడిందో ఊహించుకో.
0: జాయపసేనాని నృత్యరత్నావళి గురించేనా నీవు చెప్పేది?
1: అవును.
0: నృత్య శిల్పం నుండి నృత్య సాహిత్యంలోకి వెళ్ళావంటే ఇక నిన్ను బయటకు లాగడం కష్టం గాని మన కళాశాల విజ్ఞాన యాత్ర ఈ ముచ్చట్లతో ఇక్కడే ముగుస్తుంది. పద పద మన ఉపన్యాసకులు సహ విద్యార్థులు మన కోసం ఎదురు చూస్తుంటారు.
1: అదేమిటి, రేపు కదా మనం వెళదామనుకున్నది, ఎందుకంత తొందర?
0: రవి, అక్కడ ఏదో నృత్య కార్యక్రమం జరుగుతున్నట్లుంది, కాసేపు చూసి వెళ్దామా?
1: ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు పర్యాటకుల కోసం అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు.

0: శిస్తున్న అంశం ఏంటో చెప్పుకో చూద్దాం.
1: పేరు సుల్తాండం.
0: అమ్మో, నా కళకు కళల విలువే కాదు, సంప్రదాయపు సొగసులు తెలిశాయి.
1: ఇదంతా నీ గురుత్వం అయ్యే రవి.
2: ఈ అల్లరి పిల్లను రసజ్ఞగా మలిచిన ఓ రామప్ప, నీకు నా జోహార్లు.

రాతి నువ్వలు రూపకం విన్నారు. ఇందులో మదనిక, కుమారి ఎన్ పుష్పలత, రామప్ప, దక్షిణామూర్తి. కళ శ్రీమతి కె విజయ్ కుమారి, రవి శ్రీ పిఎస్ విజయ్ కుమార్, ఇంకా శ్రీయుతులు కళాకృష్ణ, వెంకట్రావు, జయకర్, మధుసూదన్, విద్యాసాగర్, జె కృష్ణమూర్తి, డాక్టర్ ఐ కిషన్ రావు మున్నగవారు పాల్గొన్నారు. వాచ్య సహకారం శ్రీయుతులు బలరాం, ఉమాశంకర్, శ్రీనివాస్, సన్నీ. రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం

0: శ్రీ డివి శేషాచార్య, సాంకేతిక సహకారం శ్రీ కె విజయ్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా రాతిమూవల రూపకం విన్నారు. రచనా నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రైంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రైంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు అమరశిల్పి జక్కన్న చిత్రంలో ఘంటసాల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: సమస్యోడిని పెంపొందించు. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమస్యోడ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: స్వర్ణకమలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం KV మహాదేవన్.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో కె భాస్కర్ బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. ముందుగా ఒక ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం.
0: వినండి కె భాస్కర్ బృందం పాడిన జానపద గేయాలు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. కే భాస్కర్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరొక దీక్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇంద్ర చిత్రంలో హరిహరన్ శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

సినిమాలో తర్వాత బృందావనం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతం, సంగీతం మాధవ పెద్ది సురేష్.

సిరిసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శతమానం భవతి ఈ చిత్రంలో అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహరా, మోహన భోగరాజు పాడిన రామజోగ శాస్త్ర గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పెద్ద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఫిల్మ్ల తర్వాత గాంధీ హోం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీకుమార్ పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉప్పెన చిత్రంలో యాజిన్ నిజార్ హరిప్రియ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

విక్రమంలో తర్వాత తండేల్ చిత్రంలో నాకాష్ అజీజ్ శ్రియా ఘోషల్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సినిమాల తర్వాత గద్దలకొండ గణేష్ చిత్రంలో అనురాగ్ కులకర్ణి, శ్వేత సుబ్రహ్మణ్యం పాడిన వనమాలి గీతం, సంగీతం చక్రవర్తి.

రాయలసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పుష్ప చిత్రంలో మాణిక యాదవ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు RRR చిత్రంలో హేమచంద్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత పుష్ప 2 చిత్రంలో నాకాష్ అజీజ్ దీపక్ బ్లూ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప.

0: حصل التكادلة.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో కాక్టో టైం 10:56 దాటింది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

స్టూడియో క్లాక్లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ మెలడీస్ మీకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇప్పుడైతే వినిద్దాం నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఈ కమ్మని పాట.

ప్రకృతి నిండా పచ్చదనాన్ని పారవోస్తున్న ఈ తరుశాఖలు శిరసు వంచి స్వాగతం పలుకుతున్నా. అల్లన సాగే పిల్లగాలి ఆకొమ్మల్నే వేణువుగా మలిచి కొత్త రాగాలు పాడుతున్నా. మాలో ఎందులకీ కలకలం, మా అంతరాంతరాల్లో ఎందులకీ కలవరం. నర్మదా జలాలలో పునీతమైన ఈ ఆత్మకు ఎందుకింతటి అశాంతి? దుఃఖపు జాడ కూడా తెలియని మా కనుకొలుకులు కన్నీటి కొలలవుతున్నాయా? అవును, గతించిన మా ఘన ప్రాభవపు జాడలు లేక ప్రోలదేవ రుద్రదేవాదుల వైభవపు నీడలు కూడా మాసిపోయి ఇక ఇచ్చట మిగిలిందేమిటి? ఓ బేతరాజా, నీ వంశ యశశ్చంద్రికలు కాలగర్భంలో కలిసిపోయాయని విలపిస్తున్నావా? అమ్మా అమ్మా కాకతి, నీ భవ్యకీర్తిని భద్రంగా దాచలేని నీ అసమర్థ పుత్రుడు ఈ ప్రతాపరుద్రునిపై కినుక వహించావా తల్లి? వద్దమ్మా వద్దు. పద్మాక్షి సిద్ధేశ్వరుల అపూర్వ ఆశీర్వలంతో, చదరని ఆత్మవిశ్వాసంతో తెలుగు నేల నాలుగు చెరగుల సుభిక్ష పాలన అందించిన మా వంశీయుల చరిత్ర ఈ లోకం మరిచిపోదు తల్లి, మరిచిపోజాలదు కూడా. సహస్ర స్తంభ రుద్రేశ్వరాలయం, రామప్పగుడి వంటి రమణీయ శిల్ప శోభిత నిర్మాణాలు, అలలతో మా మాతామహుల కంజలి ఘటిస్తున్న పాకాల లక్నవరం సరసీ జలాలు నాటికీ నీటికీ భావి తరాల వారికి బాసటగా నిలిచాయి.

0: నిలుస్తున్నాయి కూడా. కోటి ప్రభాకర తేజోవంతమైన మా వంశ చరిత నిరంతరం దేదీప్యమానంగా వెలుగొందుతుంది తల్లి. కాకతీయుల కీర్తి ఆంధ్ర సంస్కృతిలో అవిభాజ్యమై అలవారుతుంది. మా ఆత్మలకు శాంతి తప్పక చేకూరుతుంది తల్లి, తప్పక చేకూరుతుంది. అదిగో ఎవరో పర్యాటకులు కాబోలు ఇతడికే వచ్చుతున్నారు. ఆహా, మా వంశ మూల పురుషుడు కాకర్చ్య గుండెలను సైతం తలుచుకుంటున్నారు. ధన్యోస్మి, ధన్యోస్మి రుద్రేశ్వర, ధన్యోస్మి.
1: ప్రతాప్, మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం?
2: పద్మాక్షి సిద్ధేశ్వర ఆలయాలకు.
1: అయితే నేనక్కడ ఓ 10 టెంకాయలు కొడతాను.
2: ఏ వరం కోరి మొక్కుకున్నావోయ్? అంత పెద్ద మొక్కు?
1: వరము కాదు, మొక్కు కాదు, ఓ చిన్న కోరిక తీరిన సంతోషంలో.
2: అదేమిటి? నాకు చెప్పనే లేదే.
1: ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. మన టూర్ అది, ఈ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది కదా, ఎన్నాళ్ల నుండో అనుకుంటుంటే ఈ వేళటి కుదిరింది.
2: మొత్తానికి మన కడప దాటి ఈ కాకతీయుల గడపలో అడుగు.

0: ఎవరో పర్యాటకులు కాబోలు ఇతడికే వచ్చుతున్నారు. మా వంశ మూల పురుషుడు కాకర్చ్య గుండెలను సైతం తలుచుకుంటున్నారు. ధన్యోస్మి, ధన్యోస్మి రుద్రేశ్వర, ధన్యోస్మి.
1: ప్రతాప్, మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం?
2: పద్మాక్షి సిద్ధేశ్వర ఆలయాలకు.
1: అయితే నేనక్కడ ఓ 10 టెంకాయలు కొడతాను.
2: ఏ వరం కోరి మొక్కుకున్నావోయ్? అంత పెద్ద మొక్కు?
1: వరము కాదు, మొక్కు కాదు, ఓ చిన్న కోరిక తీరిన సంతోషంలో.
2: అదేమిటి? నాకు చెప్పనే లేదే.
1: ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. మన టూర్ అది, ఈ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది కదా, ఎన్నాళ్ల నుండో అనుకుంటుంటే ఈ వేళటి కుదిరింది.
2: మొత్తానికి మన కడప దాటి ఈ కాకతీయుల గడపలో అడుగు పెట్టాం. అవును, ఇందాక దారిలో చెబుతూ వచ్చా కదా, కాకర్చ గుండెన కారణంగా ఈ వంశానికి పేరు వచ్చిందని.
1: అవును.
2: మరి ఈ హనుమకొండ పేరు వెనుక కథ చెప్పనా?
1: వద్దంటే ఊరుకుంటావేంటి, చెప్పు.
2: ఈ ఆలయాలు, ఇక్కడి ప్రశాంత వాతావరణము చూసి ఎరుకదేవరాజు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నట.
1: ఆ కథంతా ఇందాకే చెప్తూ వచ్చావు కదా.
2: ఇంకా చెప్తా విను. ఆ రాజుకు అనుమడు, కొండడు అనే పుత్రులుంటాం వల్ల ఈ పట్టణం హనుమకొండ అయ్యింది. సిద్ధేశ్వరుని దర్శనం సిద్ధించింది కదా, పద వెళ్దాం పద్మాక్షమ్మ గుడికి.
1: నేను రాను బాబోయ్, అన్ని మెట్లెక్కడం నా వల్ల కాదు.
2: ఏమిటి, నీ వల్ల కాదా? ఇదిగో ఆ రుద్రమదేవి గనక వింటే, అయ్యో నా రాజ్యమున ఓ సబల సోపానములు అధిరోహించలేక చతికిల పడుటయా అని బాధపడుతుంది. నవ్వుతాలు గాని, పద గుళ్ళకెళ్దాం.
1: ఇది పద్మాక్షి ఆలయం అన్నావు, మరి ఈ విగ్రహాలు ఉన్నాయి?
2: ఇవే జైన తీర్థంకరుల విగ్రహాలు. ఇవి కాకతీయులు అన్ని మతాల్ని సమానంగా ఆదరించారు అంటానికి ఇదో ఉదాహరణ.
1: ప్రతాప్, ఇక్కడ నుంచి చూస్తే వరంగల్ టౌన్ అంతా కనిపిస్తుంది కదా.
2: అంతా కాదు, కొంత కనిపిస్తుంది గాని. పద కొండ దిగుదాం.
1: ఆ వేయి స్తంభాల గుడికి వెళ్ళాలి కదా మనం ఇప్పుడు.
2: అవును.
1: ఈ ఊళ్ళో అదొక్కటే ఉందా చూడ్డానికి?
2: ఎందుకంత తొందర? ఈ ఊళ్ళోనే కాదు, అసలు ఈ జిల్లా అంతటా పర్యాటక స్థలాలు ఏమేమి ఉన్నాయి, వసతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు పర్యాటక శాఖకు చెందిన రామ్మూర్తి బాబురావు గారిని అడిగి తెలుసుకుందాం, సరేనా?
3: వరంగల్లో వెయ్యి స్తంభాల దేవాలయం ఒకటి, భద్రకాళి, వరంగల్ కోట ఉందండి.
4: ఇప్పుడు మా టూరిజం డిపార్ట్మెంట్ తరపున ఇక్కడ మాకు రామప్పలో ఒక గెస్ట్ హౌజ్, తర్వాత పాకాల్లో 2 గెస్ట్ హౌజ్ ఉన్నాయండి. ఒకటి పెంబర్తిలో క్యాఫ్టీరియా అని, వచ్చిపోయే వాళ్ళకి రోడ్ సైడ్ కి వాళ్ళకి పలాహారం గానీ తర్వాత ఏమన్నా టీ కాఫీ టిఫిన్ గానీ చేసుకోవడానికి అదొకటి, దాని ప్రపోజల్స్ రెడీ అయిపోయినాయండి. వరంగల్ కోటలో కూడా ఒకటి క్యాఫ్టీరియా పెట్టాలనే ప్రపోజల్ ఈ పర్యటన అభివృద్ధి శాఖ వాళ్ళు దాన్ని ప్రపోజల్ పెట్టారండి, అది కూడా అమలు పరిచే ప్రసక్తి ఉంది.
1: ప్రతాప్, చూడ్డానికి ప్రదేశాలు బాగానే ఉన్నాయి గాని ఇన్ని చోట్లకి ఎలా వెళ్ళటం?
2: కాళ్ళు లేవు, నడక హంసధ్వని రాగమా అన్నట్లు నువ్వు అలా నా ముందు ఒయ్యారంగా నడుస్తూ ఉంటే, హే తన్మహి, నేను నిన్ను చూస్తూ అనుసరిస్తా, ఓకే?
1: కవిత్వం చాలు. అదిగో అక్కడ ఆర్టీసీ ఆఫీస్ ఉంది, కనుక్కుందాం పద.
2: ఆఫీస్ ఉంది గానీ ఇక్కడ ఎవరిని కలవాలి? ఎక్స్క్యూజ్ మీ, డివిజనల్ మేనేజర్ గారు ఎక్కడ ఉంటారండి?
5: వెంకటేశ్వరరావు గారా, పైన ఉన్నారు, వెళ్ళండి.
2: థ్యాంక్ యూ.
6: ఈ టూరిస్ట్ ప్రదేశాలు చూడాలనుకున్నటువంటి యాత్రికులు ఈ బ్యాచెస్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. వాళ్ళు ఆ ప్రదేశం దర్శించిన తర్వాత మళ్ళా సాయంత్రం కూడా వాళ్ళని మళ్ళా రిటర్న్ తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు రామప్ప దేవాలయం రీసెంట్ గా ఒక ప్రత్యేకంగా ఒక కొత్త బస్సు వేల ప్రకారం తిప్పటం వల్ల దినదినాభివృద్ధి చెందుతుందనేది నా అభిప్రాయం అండి. ప్రత్యేకంగా ఆ సరస్సు వరకు ఈ హనుమకొండ బస్ స్టేషన్ నుంచి రోజు 3 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరుగుతుంది.
2: తన్మయ్య, ఊళ్ళు తెలిసే రూట్లు తెలిసే,

0: ఇకనైనా బయలుదేరదామా, ఇంకా ఎంక్వైరీలోనే కాలహరణం చేద్దామా?
1: ముందు నగర పర్యటన అన్నారు కదా, పదండి.
0: ఈ షాపులు ఇళ్ళు ఇరుకిరుగ్గా పెరుగుతున్న ఈ ఆధునిక నాగరికతలో ప్రత్యేకించి పరికిస్తే తప్ప తెలియటం లేదు కదా ఇక్కడ పెద్ద చారిత్రక కట్టడం ఉన్నట్లు.
2: మన పురా వైభవానికి అద్దం పడుతూ ఎంత ఉందాగా ఉంది ఈ ఆలయం.
0: వేయి స్తంభాల గుడి, వేనవేల అందాల ఒడి.
2: అబ్బా, ఎంత పాతదో ఈ ఆలయం. ప్రతాప్, ఇక్కడేదో శాసనం ఉంది చూడు. క్రీస్తు శకం 1163లో రుద్రదేవుడు కట్టించాడు.
0: కాని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కొత్తదనం ఉంది కదూ తన్మయ్యి. ఈ కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మలిచిన మహావీరుడు ఎవరనుకున్నావు? ఈ ఆలయం కట్టించిన రుద్రదేవుడే. నిజామాబాద్ మహబూబ్ నగర్ ల దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
1: మీరు చరిత్రలో మునిగిపోండి, నేనలా ఊరంతా తిరిగొస్తాను.
0: అబ్బో, నన్ను వదిలిపెట్టిపోతావా? తన్మయ్యి, ముందు ఈ గుడి చుట్టూ ఒకసారి చూసేద్దామా?
1: ఈ నందిని చూడు, జీవకళ ఉట్టి పడుతున్నట్టు లేదు.
0: అదే మరి శిల్పి చాతుర్యం. తన్మయ్యి, నిర్మాణంలో చాళుక్య రాష్ట్రకూటుల హోయసరుల శైలితో పోలికలున్నా ఈ కాకతీయ శిల్పులు తమదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్నారు.

0: ఇక్కడ మూడు వైపులా గర్భగుళ్ళున్నాయి,
1: అందుకే త్రికూటాలయం అంటారు దీన్ని. రుద్రదేవరా, సూర్యదేవరా, వాసుదేవరా, మూడు గుళ్ళునే చూసావా?
0: ఈ ద్వార బంధాలపై శిల్పం ఎంత రమ్యంగా మలిచారు చూడు.
1: ఈ స్తంభాన్ని చూడు, నల్లని రాయి అనేకంటే నల్లని దర్పణం అంటే బాగుంటుందేమో. ఎంత స్నిగ్ధంగా ఉందో.
0: ప్రమద గణాలతోనున్న నటరాజు, నర్తన త్రిమూర్తులు, విష్ణులీలలు ఎంత వృత్యంగా చెక్కారు.
1: ఒక తపస్సులో భావిస్తే తప్ప ఇంత గొప్ప నిర్మాణం చేయటం సాధ్యం కాదు కదూ.
0: రాయిని మైనం మలిచినట్టే మలిచారు.

0: హృదయ నేత్రంతో చూస్తే ఎవరైనా పరవశులు కాకుండా ఉండలేరు. ఆ ఎదురుగా ఉన్న మంటపం ఏమిటండి కూలిపోతున్నట్టుంది?
1: అది రంగమండపం.
2: దీంతో జను

0: మాచల్దేవి వంటి రాచనర్తకీమణుల నృత్య విన్యాసాలు, గీత వాద్య సమ్మేళనాలు ఇక్కడే జరిగేవి. స్వామివారి కళ్యాణోత్సవాలు కూడా ఇక్కడే నిర్వహించేవారు గనక కళ్యాణ మండపం అని కూడా అంటారు.
1: ప్రతాప్, ఇలారా ఇలారా, ఈ కోనేరు చూసావా, ఎంత బాగుందో.
0: వస్తున్నా ఉండు. రుద్రదేవుడు విజయయాత్రలకు వెళ్లే ముందు వచ్చిన తర్వాత ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి ఈశ్వర దర్శనానికి వెళ్లేవారట.
1: సరే, దారిలో మాట్లాడుకుంటూ కోటకెళ్దామా?
0: కోటకు పోయే బాటలో మనం దర్శించుకోవాల్సిన చోటు మరోటుంది, అది కూడా చూపించాలి కదా నీకు. పదా

0: తన్మయి, భద్రకాళి ఆలయం ఇదే. కాకతీయులకు పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు చరిత్రకారులు చెబుతారు.
1: ప్రతాప్, దర్శనమైంది కదా, కాసేపలా బోటింగ్ చేద్దామా?
0: లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే.
1: నీ కచేరీ వినటానికి చెరువులోని కప్పలన్నీ గుమిగూడాయంటే వదిలించుకోవడం కష్టం, కాని కోటకెళ్దాం పదా.

0: ఏయ్ ప్రతాప్,
1: అబ్బా ఎక్కడో దూరాన ఉన్నట్టు ఏంటా కేకలు?
0: అటు చూడు చూడు, కాకతీయుల కాలానికి చదరని గుర్తుగా ఉన్న ద్వార తోరణాలు.
1: వారి కీర్తిని వినీలాకాశంలో వెదజల్లుతున్నాయా అన్నంత హుందాగా ఉన్నతమైన శిల్పకళతో ఎంత శోభాయమానంగా ఉన్నాయి.
0: ఈ వరంగల్ కోట నిర్మాణం వెనుక ఏదో కథ ప్రచారంలో ఉంది కదా.
1: రెండవ ప్రోళరాజు కాలంలో ఒక మారు ఎద్దుల బండి ఒకటి ఈ నేలలో దిగబడిపోయిందట. ఆ బండి ఇనుప పట్టాలు సువర్ణమయంగా మారాయట. ఆ చోట స్వయంభూలింగం ఒకటి బయలుపడింది.
2: ఏమి ఈ వింత? అయోమయం పైన ఈ బండిగీర కమ్మి పసిడి వెలుగులు విరజుంగుటెట్లో మాకు అంతుబట్టకున్నదే. ఏమీ ప్రకృతి విలయ తాండవం?

0: ఆహా, ఏమి అద్భుతము! హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమాం పాహిమాం.
1: అందుకే రుద్రదేవుడు కోట కట్టించి రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు మార్చాలనుకున్నాడేమో.
2: కట్టించింది రుద్రుడే అయినా రాజధాని మార్చింది, ఈ వరంగల్ కోటను మరింత పటిష్టం చేసింది ఎవరనుకున్నావు? గణపతి దేవుడు.
1: ప్రతాప్, అదిగో అటు చూడు, ఒక్క రాయి ఓ పెద్ద కొండలా ఉంది కదూ.

0: ఆ ఓరుగల్లే నేటి వరంగల్లు.
1: ఈ కోటకు ఒకప్పుడు 7 ప్రాకారాలుండేవట. ఇప్పుడు మాత్రం రాతి కోట, మట్టి కోట మిగిలిన్నాయి అంతే కదా.
0: ఈ కోటల చుట్టూ దాటలేనంత పెద్ద అగడత ఉండేదిచ, ఇప్పుడు దాని జాడేలేదు.
1: క్రీడాభిరామంలో ఆనాటి ఓరుగల్లును కనులకు కట్టినట్లు వర్ణించాడు కవి.
0: ఇప్పుడు మనకున్నట్టే ఆ కాలంలో కూడా, అంటే ఏ కాలం, అన్ని వందలేళ్ల క్రితం కూడా కూరగాయల మార్కెట్టు, గడియారం, హోటల్ లాంటి సౌకర్యాలు ఉండేవి.
1: క్రీడాభిరామం అంటే గుర్తొచ్చింది. కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం ఓ వెలుగు వెలిగిందని ఇందాక భద్రకాళి దగ్గర మాటల్లో ఎవరు చెప్పారు కదూ
0: ఆచార్య సుప్రసన్న.
2: సంస్కృతంలోను తెలుగులోను కాకతీయ రాజుల కాలంలో పసిడి పంటలు పండింది

0: సాహిత్య రంగం. ప్రతాపరుద్ర యశోభూషణం అనే రక్షణ గ్రంథాన్ని విద్యానాథుడు రచించాడు. ఈ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రజాతికి, ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు లభించింది. త్రిలింగ దేశానికి సంబంధించిన ఒక నిర్వచనం కూడా ఈ గ్రంథం మొట్టమొదటిసారి చేసింది. యైర్దేశై స్త్రిభిరేషయాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయ ఏషాం కాకతి రాజకీర్తి భవాః కైలాస శైలాకృతాః తే దేవాః ప్రసరత్ ప్రసాద మధురా శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం తచ్చయసే జాగ్రతు.
1: అలాంటి రాజవంశం కింద పాలింపబడటం ఆంధ్రుల అదృష్టమే. ఏమంటావు?
2: నగర పర్యటన చాలించి ఈ జిల్లా ఎల్లల దాకా చూసొద్దాం అంటారు, మీరేమంటారు?
1: రామప్ప పోదాం, రాతి బొమ్మ చూద్దాం, చలో చలో అంటాను.

0: తెలుగు వారి ఘనకీర్తి.
1: అరే మాటల్లోనే పాలంపేట వచ్చేసాం.
2: నీ మాటల మహిమలా ఉంది మరి, కాలాన్ని సైతం కట్టివేస్తుంది.
1: నా మహిమేం కాదులే, కాకతీయుల కథలు వింటూ పోతే కాలం కూడా స్తంభించి చెవులు రిక్కించి మరీ వింటుంది. ఇదేంటి, ఆలయానికి వెళ్లకుండా సరస్సుకు తీసుకొచ్చాం?
2: ఇక్కడికొచ్చాం గనుకనే మన లగేజీ అంతా కాటేజీలో పెట్టగలిగాం.
1: ఈ సరస్సు ఆకాశానికే ప్రతిబింబం అన్నంత విశాలంగా ఉంది. ప్రతాప్, ఈ సుందర దృశ్యాన్ని మన కెమెరాలో బంధించి వేద్దామా?
2: తప్పకుండా, కానీ నీతో పాటుగా. తమ్మి కొంచెం ఇలా జరుగు, ఇటు చూడు.
1: సరేనా?
2: రెడీ? స్మైల్ ప్లీజ్, చిన్నగా నవ్వాలి, మరీ అంత వద్దు. ఓకే రెడీ?
1: థ్యాంక్ యూ.
2: అవును, ఈ సరస్సు ఆలయం ఎవరు నిర్మించారో తెలుసా? గణపతి దేవుని హయాంలో ఈ ప్రాంతాన్నేరిన రేచర్ల రుద్రారెడ్డి.
3: ఏయ్ తన్నయ్య, ఏమిటా పరుగు,
2: ఉండు, నేను వస్తున్నా.
1: అబ్బా, ఓ స్వర్గ శకలం దివి నుండి భూమికి దిగిందా అన్నంత అందంగా ఉంది.
2: అడుగడుగునే కాదు, అంగుళమంగుళము అందమైన శిల్పాలతో. ఓ బొమ్మల కొలువులా ఉంది కదూ, వీరగల్లులు, జైన దేవతలు, కాకతీయుల గజబలాన్ని సూచించి ఏనుగు బొమ్మలు. అబ్బా,
1: ఏయ్ ప్రతాప్, ఇదిగో చూడు, ఈ స్త్రీలు చూడు, ఎంత అందంగా నిలబడ్డారు, ఎంత సజీవంగా ఉన్నాయి ఈ శిల్పాలు.
2: ఓహో, అవే మదనికలు. రామప్ప ఆలయ శిల్పకళా ప్రాశస్త్యానికి ఈ మదనికలే ఒక ముఖ్య కారణం.
1: రామప్ప శిల్పి ఎంత మనసు పెట్టి మలచాడో ఈ మదవతుల్ని.

0: మూల విరాటు రుద్రేశ్వరుని చూశావా? ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాడో.
1: అదే కాకతీయ శిల్పుల సాంకేతిక నైపుణ్యం. మంటపం, గర్భగుడి ఎంత విశాలంగా ఉన్నా గాలి వెలుగు మాత్రం తగినంత ఉన్నాయి చూడు.
0: అవును ప్రతాప్, ఆ మధ్య రామప్ప గుడి శిథిలమవుతోంది అన్నారు ఎవరు?
1: శిథిలాలయాలన్నింటికీ తిరిగి ప్రాణం పోస్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు.

0: అదిగో ఆ పక్క ఆలయం చూడు, పునర్నిర్మాణంలో ఉంది.
1: ఈ పైకప్పు చూడు, నిండా పురాణ గాథలే.
0: అవును, దక్ష యజ్ఞం, త్రిపురాసుర సంహారం, పార్వతీ కళ్యాణం, దారుకావన విహారం, క్షీరసాగర మథనం, శివలీలలు ఎంత రమ్యంగా శిల్పించారో. తన్నయ్య, ఇదిగో గర్భగుడికి రెండు వైపులా ఉన్న ఈ శిల్ప విన్యాసం చూడు. నటరాజ రామకృష్ణ గారికి ప్రేరణగా నిలిచి పేరునికి కారణమైంది ఈ బొమ్మలే. తన్మయ్య, శిల్ప సంపద తనివి తీరా చూశాం కదా, ఇక వనవాసానికి వెళ్దాం.
1: అయ్యే బాబోయ్, అడవిలోకే?
0: ఏ, మన తాతల తాతలు అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగారు తెలుసా. రాను రాను సుఖాలు ఎక్కువై ప్రకృతి సహజ సంపద నుండి మనం దూరంగా పారిపోతున్నాం.
1: ఊళ్ళో ఊళ్ళలో గుళ్ళు తిరగటం వరకు బాగానే ఉంది, మరి అడవిలోకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం చూడొచ్చు?
0: మన సందేహాలకు సమాధానం చెప్పగలవారు వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీ ఎంఏ వహీద్.
2: వరంగల్ జిల్లాలో 2 అభయారణ్యాలు ఉన్నాయి. ఒకటి ఏటునాగరం అభయారణ్యం, 2 పాఖాల అభయారణ్యం. తాడవయలో ఉండడానికి కాటేజెస్ డెవలప్ చేసి ఉన్నాయి. సందర్శకుల కొరకు 16 సీట్స్లు గల ఒక మినీ బస్సు పెట్టడం జరిగింది. ఈ మినీ బస్సులో పర్యాటకులు అభయారణ్యంలోనికి వెళ్లి అడవి జంతువులను గాని తర్వాత అక్కడ ఉన్న అడవులను గాని సందర్శించవచ్చు. ఏటునాగరం మరియు పాఖాల్ అభయారణ్యంలో దాదాపు 50 పెద్ద పులులు ఉన్నాయి.

0: తన్మయ్య, లక్నవరం చెరువు అంటే ఇదే.
1: ఇదో చిన్న సముద్రంలా ఉంది. అడవి తల్లి ఒళ్ళు ఆదమరిచి ఆడుకుంటున్న మృగాన్ని చూస్తూ వెళ్దాం పదా.

0: ప్రతాప్, ఇదే కదూ పాకాల చెరువు.
1: ప్రకృతంతా ఘనీభవించి ఒక పాకాల్లోనే దాక్కుందేమో.
0: ప్రతాప్, జిల్లా అంతా తిరిగి తిరిగి అలసిపోయాం. అబ్బా, ఈ వేళకి ఇక్కడే ఉండిపోదాయి.
1: నాకు అలాగే ఉంది. సరే,
0: అయ్యో నా మతిమరుపు మండ, జిల్లా అంతా తిరిగా అనుకుంటున్నాం గాని వరంగల్లో వన విజ్ఞాన్, ప్లానిటోరియం, ఆర్కియాలజీ వారి మ్యూజియం, హస్తకళా నిలయమైన పెంబర్తి గ్రామం, ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు చూడటం.
1: సమ్మక్క సారలమ్మ జాతర అని మేడారంలో లక్షల జనాలు వస్తారు.
0: ప్రతాప్ ప్రతాప్ ప్లీజ్, అక్కడికి కూడా వెళ్దాం మనం.
1: అయితే ఇక్కడే ఇంకో రెండేళ్లు ఉండాల్సి వస్తుంది. ఆ జాతర రెండేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో గాని రాదు.
0: ప్రతాప్, పురా సంస్కృతి వైభవాల్ని చూపించావు, ప్రకృతి మాత నిష్కల్మష హృదయాన్ని చవి చూపించావు. నీకెలా కృతజ్ఞతలు
1: చెప్పు. మన పూర్వీకులెందరో తమ చిహ్నాలుగా, ముందు తరాల వారికి మార్గదర్శకాలుగా మనకెన్నో మిగిల్చారు. వాటిని అర్థం చేసుకుని ఆస్వాదించగలిగితే చాలు, వాళ్లకు కృతజ్ఞత చెప్పినట్టే. ఏమంటావు?
0: ఏమంటాను, మారు మాట్లాడకుండా.

రాజు, శ్రీ పిఎస్ విజయ్ కుమార్, ప్రతాప్, దక్షిణామూర్తి, తన్మయ్, కుమారి బి రాధిక, ఇంకా డివి శేషాచార్య పాల్గొన్నారు. గానం శ్రీ ఆర్ శంకర్, శ్రీ సారంగపాణి. సంగీతం శ్రీ గుమ్మడి జనార్దన్. పద్యరచన డాక్టర్ ఐ కిషన్ రావు. గీతరచన శ్రీ భండారు అంకయ్య. సాంకేతిక సహాయం శ్రీ కొచ్చర్లకోట విజయ్ కుమార్. రచన నిర్వహణ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం రూపకం విన్నారు. రచనా నిర్వహణ శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది. చిత్రసీమ ఇప్పుడు

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: విన్న పాట ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ పాడింది. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీమణి రచన.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: నిలయంలో సమయం 10:56 దాటి 4 సెకండ్లైంది. మరి చివరిగా వినేద్దాం ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, కాసర్ల శ్యామ్ గేయి రచన, మిక్కిజీ మే సంగీతం. నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్లకు మైక్ ఇచ్చేసేయాలి కాబట్టి మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు. బొలారం పారిశ్రామికవాడలోని గ్లోకెం పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోక్సభలో ప్రతి ఆరో బీజేపీ ఎంపీ ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ

లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 7:30 హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు ఈవేళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ కీలకమైన 24,200 మార్కును అధిగమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. సంగీత దర్శకుడు ప్రత్యేకంలో ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం?

చెప్తానుగా, ఈ పరిచయ వాక్యాలు విన్న వెంటనే మీరిట్టే గుర్తుపట్టేస్తారు. సినీ సంగీత ప్రపంచంలో రారాజు నిండు చందమామవారు. తెలుగువారికి అత్యంత ఆప్తుడు. సంగీత స్వరాలు తెలియని ఒక స్వరకర్త. తెలుగు సినిమా పాటని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడు వారు. మన ఆల్ ఇండియా రేడియోతో మొదలైన స్వరప్రస్థానం ప్రతిరోజు మనతోనే ఉండే వారి పాటతో మనందరికీ ఎంతో ప్రియమైన వారు. కానీ ఈరోజు గాయకుడుగా కాకుండా సంగీత దర్శకుడుగా వారి ప్రయాణం మన గుర్తుకొస్తున్నాయిలో మనందరి కోసం. పాటలతోనే కాదు, అద్భుతమైన వైవిధ్యమైన బాణీలతో ఆ సినీ కళామ తల్లికి స్వరాభిషేకం చేసిన ఆ సంగీత దర్శకులు ఎవరు? ఇంతకీ ఎవరు ఆ మనందరి వారు? ఒక పాట వినిపిస్తాను. ఈ పాట విన్న వెంటనే మీరు గుర్తుపట్టేస్తారు, నాకు సందేశం కూడా పంపిస్తారు. మరి పాట వినేద్దామా?

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి శ్రోతలందరూ గుర్తుపట్టి సందేశాలు కూడా పంపించారు. బాలకృష్ణ గారు, రమణ గారు, పానుగంటి రవిగౌడ్ గారు, రేణుకా గోపరాజ్ గారు, అలాగే రవికుమార్ గారు అల్మాస్ కూడా నుండి, రేణుకా గోపరాజ్ గారు కడప నుండి, వీరందరూ కూడా గుర్తుపట్టి మనందరి వాడు ఇంకెవరు, పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని సంగీత దర్శకుడిగా గుర్తు చేసుకోబోతున్నాం ఈనాటి మన కార్యక్రమంలో.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 12:08 దాటి 15 సెకండ్లు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల స్వర ప్రస్థానం వారిది. తొలిసారిగా 1961-62 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో వారి తండ్రి గారు రాసిన 2 పాటలు స్వయంగా బాణీలు కట్టి పాడి బహుమతి గెలుచుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు సంగీతమే నేర్చుకోని వారు లలిత సంగీత ఛాయల్లో బాణీలు కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఒక విదుషి మన బాలసుబ్రహ్మణ్యం గారు. మరి వారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు, సంగీత దర్శకుడిగా వారి స్వర ప్రయాణం ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: క్యాప్టెన్ కృష్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వీయ సంగీత దర్శకత్వంలో సుశీలమ్మతో కలిసి పాడిన పాట విన్నారు. సంగీతం వేటూరి సుందరామూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:13 దాటి 3 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
0: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మనం మనవాడిగా పిలుచుకునే బాలుగారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. మరి సినిమాల ప్రవేశం ఎలా జరిగింది? బాలుగారు సినిమాల్లో సంగీత దర్శకుడిగా ఎలా వచ్చారు చెప్తాను. 1963 మద్రాస్ కల్చరల్ క్లబ్లో పాటల పోటీ కోసం రాగము అనురాగము అనే పాట స్వయంగా రాసుకొని స్వరపరుచుకొని పాడినప్పుడు సంగీత దర్శకులు ఎస్పి కోదండిపాణి గారికి నచ్చి గాయకుడిగా వారికి తొలి అవకాశం ఇచ్చారు. మనందరికీ గుర్తుంది కదా, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో వారు తొలిసారిగా గాయకుడిగా పాడారు. కానీ స్వరకర్తగా మాత్రం వారి తొలి సినిమా అవకాశం పేకేటి శివరామ్ గారు తెలుగు తల్లి అనే డాక్యుమెంటరీకి కల్పించారు. అదే సంగీత దర్శకుడిగా వారి తొలి మెట్టు అంటారు. అది డాక్యుమెంటరీ. మరి పూర్తి తరహా చిత్రంలో ఎప్పుడు వారు సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలైందో తెలుసా? దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో యువకుల్లారా లేవండి అనే సినిమాలో సంగీత దర్శకుడిగా ఒక పాటని రికార్డ్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. డీలా పడిపోయారట బాలసుబ్రహ్మణ్యం గారు. నా వల్ల కాదు, నేను గాయకుడిగానే ఉంటాను అనుకున్నారట. మరి సంగీత దర్శకుడిగా ఎలా ముందుకు సాగారు చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

0: భార్యామణి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడిగా గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే మరి దాసరి గారు ముందు అనుకున్న సినిమా యువకుల్లారా లేవండి సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కాస్త నిరాశపడ్డారు బాలుగారు. మరి వారి స్వర ప్రయాణం ఎలా సాగింది చెప్పుకుందాం అనుకున్నాను కదా. 1977 సంవత్సరంలో మళ్ళీ దాసరి నారాయణరావు గారే కన్యాకుమారి సినిమాకి సంగీతం చేయమన్నప్పుడు బాలుగారిలో ఏదో భయం బెరుకు. నాకు కేవలం పాట పాడడమే వచ్చు, స్వరం చెప్పడం రాదు, స్వరం రాయడం కూడా రాదు. ఈ సంగీతం చేయడం ఎంతో పెద్ద సాహసం అంటూ కాస్త వెనక్కి తగ్గడంతో దాసరి నారాయణరావు గారు నిత్యానంద మాస్టర్ గారు ఎంతగానో ప్రోత్సహించారట. వారిద్దరి ప్రోత్సాహంతో ముందుకు సాగి ఇది తొలి పాట, ఇందాకలు మనం కన్యాకుమారి చిత్రం నుండి విన్నాం కదా, ఆ పాట వారు స్వరపరిచిన తొలి పాటగా మనకి అందించారు. ఎంతో జనరంజకమైంది ఆ పాట. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు బాలసుబ్రహ్మణ్యం గారు. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ఊరంతా సంక్రాంతి, ఇంకా ఎన్నో సినిమాలకు దాసరి గారితో వారి ప్రయాణం ముందుకు సాగింది. ఆ సినిమాలో అక్కినేని గారి పాటలకు ఒక విధంగా, ఊరంతా సంక్రాంతి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలకు ఒక విధంగా, కృష్ణ గారి

పాటలకు ఇంకో విధంగా స్వరపరిచి సవ్యసాచి అనిపించుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అలా ఎందరో అగ్రదర్శకుల చిత్రాలకి అద్భుతమైన స్వరాలు అందించారు మన బాలు.

సీతమ్మ పెళ్లి చిత్రం నుండి బాలుగారు పాడిన అద్భుతమైన పాట విన్నాం కదా. అక్క అన్న చెల్లెల అనుబంధాన్ని ఎంత బాగా చూపించే పాటలో అంతే ఆర్ద్రంగా వారు స్వరం

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. మరి బాలుగారికి బాపుగారితో ఎంత ప్రత్యేక అనుబంధం. తూర్పు వెళ్లే రైలుతో మొదలైన వారిద్దరి ప్రయాణం సీతమ్మ పెళ్లి జాకీల వరకు సాగింది. చుట్టూ చంగావి చీర పాట ఎవరికి గుర్తుండదు, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ పాటకి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఈ పాట వెనుక చిన్న విశేషం ఉంది. ఏంటంటే బాపు గారికి మెహదీ హసన్ గారి గజల్స్ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ ముఖ్యంగా రఫ్తా రఫ్తా అనే గజల్ అంటే ఎంతో ప్రాణంట. ఈ గజల్ ప్రేరణతో ఒక పాటను చేయమన్నారట బాలుగారిని. సరే అన్నారు. వారికి కాస్త కొంచెం ఇష్టం కాలేదు, ఎందుకంటే వారు ఆల్రెడీ ఒక స్వరాన్ని అనుకున్నారు, పాటని కూర్చుకున్నారు. కానీ బాపు గారు అడిగారు. మరి సాక్షాత్తు బాపు అడిగినప్పుడు బాలుగారు ఎలా కాదంటారు చెప్పండి. అయితే ఆ ప్రేరణతోనే ఒక పల్లవి మాత్రమే స్వరపరిచి చరణాలకి మాత్రం తన సొంత బాణీలనిచ్చారట. పాటంతా రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ పూర్తయ్యాక ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చి ఈ నేపథ్య సంగీతం వింటుంటే నౌషద్ గారి జ్ఞాపకం వస్తున్నారు బాలుగారు అన్నారట. అంతే, ఆ ప్రశంసకి ఎంతో పొంగిపోయి ఇది నాకు ఎప్పటికీ గుర్తుండే ప్రశంస, ఎంతో ప్రత్యేకం అనేవారు బాలుగారు. ఇది ఎన్నో ఇంటర్వ్యూస్లో వారు స్వయంగా మనకి చెప్పారు. మరి అంతటి గొప్ప పాటని వినేద్దామా?

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సంగీత దర్శకుడిగా పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇక తూర్పు వెళ్లే రైలు చిత్రం తర్వాత అంతగా అద్భుతమైన పేరు తీసుకొచ్చింది జాకీ. జాకీ చిత్రంలో అలా మండిపడికే జాబ్లీ పాట ఎంతో ఇష్టం, ఎంతో ప్రత్యేకంట ఇద్దరికి. వారెవరో తెలుసా? బాపు గారు, బాలు గారు. ఈ పాట ఎందుకు ఇష్టం అని బాలుగారిని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఈ పాటలో వచ్చే వేణువు ఇంటర్లూట్ను బాపు గారు ఒక ఇంగ్లీష్ పాటలాగా చేయమని నన్ను అడిగారు. అయితే అలా చేస్తున్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. ఆ పాట కూడా నాకెంతో ఇష్టమైన రాగంలో సమకూర్చాను, అందుకనే అది నాకెంతో ప్రత్యేకం అంటారు. ఇక బాపు గారితో వారి ప్రయాణం మనవూరి పాండవులు హిందీలో హం పాంచ్గా తీశారు. ఆ చిత్రానికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారే నేపథ్య సంగీతం అందించి రాజ్ కపూర్ గారి ప్రశంసలు అందుకున్నారట. మరి బాపు గారి తర్వాత బాలుగారు ఎక్కువగా సంగీత దర్శకత్వం చేసిన దర్శకుల్లో విజయబాపినేడు గారు ఒకరు. వారితో భార్యామణి, కొంగుముడి, మగధీరుడు లాంటి ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించారు. అయితే గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారు పాడని బాణి లేదు, అలాగే సంగీత దర్శకుడిగా కూడా ఎన్నో వైవిధ్యమైన బాణీలు అందించారు బాలసుబ్రహ్మణ్యం గారు.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:39 దాటి 50 సెకండ్లు. బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటున్నాం. సంగీత దర్శకుడిగా ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో హాస్యబ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో 5 చిత్రాలకు పనిచేశారు బాలుగారు. వారిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ముద్దుల మనవరాలు. అయితే జంధ్యాల గారి అద్భుతమైన కళాఖండం ఆనంద భైరవి విజయోత్సవాలకని బాలుగారి బృందంతో కలిసి అమెరికా వెళ్ళినప్పుడు వారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన పడమటి సంధ్యారాగం సినిమా. వెంటనే బాలుగారిని ఉన్నపాళంగా మీరు సంగీతం చేయండి బాలుగారు అని అడిగారట జంధ్యాల. అలా వాషింగ్టన్ డీసీలో ఒమేగా స్టూడియోలో సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు రచించిన పిబరే రామర సంగీతానికి చిన్న చిన్న మార్పులు చేసి ఉన్నపాళంగా పాటను రికార్డ్ చేసేశారట ఎస్పి శైలజ గారితో కలిసి బాలుగారు. సాంప్రదాయాలు ఎల్లలు వీటిని గెలిచిన ప్రేమ ఎలా ఉంటుంది అనే కథాంశంతో వచ్చిందే పడమటి సంధ్యారాగం. ఈ తూర్పు ఆ పశ్చిమం అనే పాట ఒక అద్భుతం చేసిందని చెప్పాలి. మరి ఈ సినిమాకి టైటిల్ని కూడా బాలుగారే చెప్పి $116 చిరుకానుకగా కూడా పొందారట జంజాల గారి దగ్గర నుంచి. అయితే ఇంకో విశేషం ఏంటంటే అదే సినిమాలో బాలుగారు స్వయంగా ఒక పాట కూడా రాశారు. లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ యు బేబీ అనే ఇంగ్లీష్ పాట కూడా రాశారు. అలా అమెరికాలో తొలిసారిగా రికార్డైన తెలుగు సినిమా పాటకు సంగీత దర్శకత్వం అందించిన బాలుగారు రికార్డ్ స్థాపించారని చెప్పాలి. మరి పడమటి సంధ్యారాగం చిత్రం నుండి వారు తొలిసారిగా అమెరికాలో రికార్డ్ చేసిన పాట మనందరి కోసం.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం మయూరి. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన మయూరి నాట్య కళాకారిణి సుధాచంద్రన్ గారి యథార్థ జీవిత గాథ. అయితే బాలుగారు ఒక స్వరకర్తగా విశ్వరూపం చూపించిన సినిమా మయూరి అని చెప్పాలి. ఎందుకంటే సాహిత్యానికి తగిన సంగీతం అందించారు బాలుగారు. అన్ని పాటలు అణిముత్యాలే. ముఖ్యంగా ఇది నా ప్రియ నర్తన వేళ అన్న పాటలో బాలుగారు కనబర్చిన స్వర విన్యాసం అత్యద్భుతం. అందుకే జాతీయ స్థాయిలో హిందీలో తీసిన సినిమాకి కూడా వారే దర్శకత్వం, నేపథ్య సంగీతం అందించారు. ఇక దర్శకులు వంశీ గారితో చేసిన లాయర్ సుహాసిని ఇంకో తరహా చిత్రం అని చెప్పాలి. ఎందుకంటే త్యాగరాయ కృతి సామజవరగమన ఆ పాటలోని మొదటి పదాన్ని తీసుకొని ప్రతి లైన్ చివరిలో పొదివి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో రాయించి చేయించిన గొప్ప ప్రయత్నం. అంతే అత్యద్భుతంగా స్వరాలు కూడా సమకూర్చారు మన బాలసుబ్రహ్మణ్యం గారు. దర్శకులు వంశీ గారితో చేసిన ఏకైక సినిమా లాయర్ సుహాసిని.
1: తా తై ధి ధి తై తా తై ధి ధి తై తా తై ధి ధి తై.

మయూరి చిత్రం నుండి బాలుగారు జానకమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు. శ్రోతలు చాలామంది మనకి సందేశాలు పంపిస్తున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు స్వరపరిచిన పాటలు అత్యద్భుతంగా ఉన్నాయని. ఇక కెమెరామెన్ ఎంవి రఘు దర్శకుడిగా అందించిన మరో కళాఖండం కళ్ళు. గొల్లపూడి మారుతీరావు గారికి సాహిత్య అకాడమీ పురస్కారం అందించిన ఒక గొప్ప నాటకం కళ్ళు. అయితే ఈ కళ్ళు సినిమాకి ముందుగా విద్వాంసులు ఎల్ వైద్యనాథన్ గారిని అనుకున్నారట సంగీత దర్శకత్వం చేయడానికి. కానీ కొన్ని కారణాల వల్ల బాలుగారే స్వరాలు సమకూర్చారు. వారికి ఎంతో ఇష్టంగా చెప్పుకునే తన ఆత్మీయుడైన తమ్ముడు సీతారామ శాస్త్రి గారితో ఒక పాట కూడా పాడించారు బాలుగారు, తెల్లారింది లేవండోయ్. ఈ పాట రికార్డింగ్ వెనక గమ్మత్తుగా ఒక విషయం జరిగింది. అదేంటంటే, సీతారామ శాస్త్రి గారు పాట రాసుకొని వచ్చారట. అయితే బాలుగారు అడిగారట, ఈ పాటని ఎలా అనుకున్నావు, ఒకసారి చెప్పు, పాడి వినిపించు అన్నారట. అయితే సీతారామ శాస్త్రి గారు మామూలుగానే వారు ఎలా అనుకున్నారో పాడి వినిపిస్తే, ఈ నువ్వు పాడిన పాట చాలా బాగుంది వై, మంచి ఎక్స్ప్రెషన్స్, రఫ్నెస్ ఉంది నీ గొంతులో, నువ్వే పాడేరాదు తమ్ముడు అంటూ కేవలం ఒక్క టేక్లో పాట పాడించి రికార్డ్ చేసేశారట. ఆ పాట ఎంత పెద్ద సంచలనమో, ఎంత సహజంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ పాటలో వీడియోలో చూస్తే మన చిన్ననాటి గుర్తులు ఎన్నో కనిపిస్తాయి. ఇక ఎస్ జానకమ్మ గారితో బాలుగారి అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. వారు స్వరపరిచిన, జానకి గారు సంగీత దర్శకత్వం వహించిన మౌనపోరాటం సినిమాకి బాలుగారే ఆర్కెస్ట్రేషన్ చేశారట.

సంగీత దర్శకుడిగా బాలుగారి స్వర ప్రయాణంలో వారికి ఎంతో ఇష్టమైన స్వరకర్తలైన ఎంఎస్ విశ్వనాథన్ ఇళయరాజా గారులతో ఒక తమిళ చిత్రంలో పాట పాడించారు. అంతేకాదు, శిగరం అనే తమిళ సినిమాలో యేసుదాస్ గారితో డాక్టర్ బాలమురళీకృష్ణ గారితో పాడించిన ఘనత మన బాలుగారిదే. ఎన్నో వందల పాటలు పాడిన బాలుగారి కోసం ఆ దిగ్గజాలు, నీకోసం తప్పకుండా మేం పాట పాడతామని ఎంతో ఆత్మీయంగా అభిమానంగా పాట పాడారు. ఇక ఆర్టి బర్మన్ గారు, రమేష్ నాయుడు గారు తనకి సంగీత దర్శకుడిగా స్ఫూర్తి అనేవారు బాలుగారు. 50 సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో 30 సినిమాలు, 200 పైచిలుకు పాటలు, కన్నడంలో 9 చిత్రాలు, తమిళంలో 5, హిందీలో 2 సినిమాలు. ఎంతో వైవిధ్యమైన విభిన్నమైన శైలిలో పాణిలు అందించారు. ప్రముఖ టీవీ ఛానల్లో 25 వస్తున్న ఒక కార్యక్రమానికి టైటిల్ సాంగ్ శీర్షిక గీతం కూడా బాలుగారు స్వరపరిచింది. శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండా కేవలం పాటలు విని గాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా ప్రతిభ చూపిన మహానుభావులు పద్మశ్రీ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. వారిలాంటి గాయకుడు మరి లేరు, వారిలాంటి మనిషి ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మన చుట్టూ ఎంతోమంది సూపర్ హీరోలు ఉంటారు. అందరికీ కనిపించేలా అద్భుతాలు సాహసాలు చెయ్యరు, చెయ్యనక్కర్లేదు, కనిపించక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ప్రపంచం గర్వించిన ఒక సూపర్ హీరో. అది ఎలాగంటే, ఒక సాధారణ రైల్వే క్లర్క్గా పనిచేస్తూ కుర్చీలో కూర్చొని పైకప్పు వైపు చూస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. ఎవరు వారు? వారే జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్. వారి సేవ, వారు అందించిన సహకారం అత్యద్భుతం. వారిని ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, బంగారు చేయగల వ్యక్తిగా పిలుస్తారు. ఇంతకీ అలా పిలుస్తున్నారు కాబట్టి వారు ఏం చేశారు, వారు సూపర్ హీరో ఎందుకయ్యారు, ఆ విషయాలని చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం మాస్ట్రో ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అచ్చంగా ఆ పాటలోలాగే సాహసమే నా పాట అంటూ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, బంగారు చేయగల వ్యక్తిగా పిలువబడే జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్ ఏం చేశారో తెలుసా? ఆయన 18వ ఏట నుండి మొదలుపెట్టి 81 ఏళ్ళు వచ్చే వరకు 1,173 సార్లు రక్తదానం చేసి 20 లక్షలు పైగా పసిప్రాణాలను కాపాడారు. ఎలాగా అంటారా? చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారు?

0: జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్ ఏం చేశారో తెలుసా? ఆయన 18వ ఏట నుండి మొదలుపెట్టి 81 ఏళ్ళు వచ్చే వరకు 1,173 సార్లు రక్తదానం చేసి 20 లక్షలు పైగా పసిప్రాణాలను కాపాడారు. ఎలాగా అంటారా? చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:13 దాటి 20 సెకండ్లు. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్కి చెందిన వారు ఈ జేమ్స్ హారిసన్. 1951 సంవత్సరంలో 14 ఏళ్ల జేమ్స్కి ఒక పెద్ద శస్త్రచికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తనను కాపాడడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన 13 యూనిట్ల రక్తం కారణమని వారికి తెలిసింది. ఆ బాలుడు మనసులో ఒక బలమైన ఆలోచన, నాకు 18 ఏళ్ళు రాగానే నేను కూడా రక్తదానం చేస్తాను అని తండ్రికి మాటిచ్చాడు. కానీ జేమ్స్కేమో సూదులంటే, రక్తం చూడడం అంటే ప్రాణం పోయేంత భయం. అయినా సరే తను ఇచ్చిన మాట కోసం 1954 సంవత్సరంలో మొదటిసారి రక్తదానం చేయడం మొదలుపెట్టారు. అయితే ఏంటి రక్తదానం అందరూ చేస్తారు, మేం కూడా చేశాము అంటారా? చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా? జేమ్స్ది రక్తం కాదు, అమృతం అన్నారు వైద్యులు. ఏంటి, రక్తాన్ని అమృతం అన్నారా? అవును. అందుకనే ఆ అమృతంతోనే 20 లక్షల పైగా పసి ప్రాణాలను కాపాడారు జేమ్స్. మరి ఆ విషయాలేంటో మాట్లాడుకుందాం.

0: రాజా చిత్రం నుండి మనో చిత్రమ్మ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వైద్యులు జేమ్స్ రక్తాన్ని అమృతం అన్నారు అని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? జేమ్స్ హారిసన్ రక్తంలో ఒక అరుదైన యాంటీబాడీ ఉంది. అప్పట్లో ఆస్ట్రేలియాలో రీసెస్ వ్యాధి, ఆర్హెచ్ డిసీజ్ అంటారు దాన్ని, ఆ వ్యాధి వల్ల వేలాది మంది శిశువులు పుట్టక ముందే చనిపోయేవారు, లేదా అంటే మెదడు దెబ్బతిని పుట్టేవారు. అలాంటి సమయంలో జేమ్స్ రక్తం ఈ వ్యాధికి విరుగడుగా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రక్తదానం కాకుండా ప్లాస్మా దానం చేయగలరా అని అడిగారట జేమ్స్ని. ప్లాస్మా అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వాటన్నింటినీ తొలగించిన తర్వాత ఉండే ద్రవ పదార్థం. ఇది సేకరించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ సార్లు రావాల్సి వస్తుంది అన్నారట జేమ్స్తో వైద్యులు. సూదులంటే భయం ఉన్నా చిన్నారుల ప్రాణం కోసం ఆయన సరే అన్నారు. అలా మొదలైన ప్రయాణం 2018 మే 11 వరకు ఆగలేదు. 60 ఏళ్ల ప్రయాణంలో 20 లక్షల పైగా ఆస్ట్రేలియన్ శిశువుల ప్రాణాలను కాపాడంలో సహాయపడ్డారు జేమ్స్ హారిసన్. అసలు ఇది వింటుంటే సాధ్యమేనా అనిపిస్తోంది కదా.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:21 దాటి 5 సెకండ్లు. జేమ్స్ హారిసన్, ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, వారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తిలో. జేమ్స్ రక్తంలో విలువైన యాంటీబాడీ ఉంది, వైద్యులు గుర్తించారని చెప్పాం కదా. గర్భస్థ శిశువులపై దాడి చేసే ప్రమాదం ఉన్న తల్లులకు ఇచ్చే యాంటీడీ అనే ప్రాణరక్షక మందును తయారు చేయడానికి వారి రక్తంలో ఉన్న ప్లాస్మాని ఉపయోగించారు. యాంటీడీ ఇమ్యూనోగ్లోబులిన్ అనే జేమ్స్ వంటి ప్రత్యేక దాతల నుండి సేకరించిన ప్లాస్మాతో తయారు చేయబడిన ఒక అమృతం ఆ ఇంజెక్షన్. అలా 1173 సార్లలో ఆయన ఒక్కసారి కూడా సూది తన చేతిలోకి వెళ్ళడం చూడలేదుట. అన్నిసార్లు వారు రక్తదానం చేశారు. అయితే జేమ్స్ ఎప్పుడు పైకప్పు వైపు చూస్తూ నర్సులతో కబుర్లు చెప్పేవారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన రక్తం నుండి తయారైన మందుతోనే వారి కుమార్తె గర్భధారణ సమయంలో చికిత్స పొందారు. అంటే తన మనవడు ప్రాణాన్ని కూడా రక్షించుకున్నారు జేమ్స్. ఇంకొక బాధాకరమైన విషయం, గొప్ప విషయం అని కూడా ఆయన చెప్తారు, ఏంటంటే ఆయన భార్య మరణించిన రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి ప్లాస్మా దానం చేసిన మహానుభావుడు జేమ్స్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మే 2018 సంవత్సరంలో ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వయసు పెరగడం వల్ల చివరిసారిగా రక్తదానం చేశారు జేమ్స్. ఆ రోజు ఆ గది నిండా ఆయన వల్ల ప్రాణాలు నిలుపుకున్న తల్లులు పిల్లలు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నేను హీరోని కాదు, కేవలం రక్తదానం చేశానంతే అని చాలా వినయంగా చెప్పే జేమ్స్ హారిసన్ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మనకున్న చిన్న భయం కంటే ఎదుటివారి ప్రాణం గొప్పదని భావించినప్పుడు మనందరం హీరోలమే, సూపర్ హీరోలమే. ఏమంటారు, ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ పద్మిని.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: సమయం 12:30 వస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం

0: సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహటిలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. అంతకుముందు అస్సాం ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్ గోయల్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి మొత్తం 126 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకుంది. అందులో బీజేపీ 82 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించగా దాని మిత్రపక్షాలైన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం జారీ చేసిన ఈ ఆదేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శాంతి భద్రతలు కాపాడేందుకు కఠినమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ పార్టీ నాయకుడు జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే తరఫున ప్రతిపాదన సమర్పిస్తారని పార్టీ తెలియజేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ టీవీకేకు మెజారిటీ మార్కైన 118కు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఆయనతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా ఉంటారు. అదేవిధంగా అస్సోం శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సెంట్రల్ అబ్జర్వర్గాను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ నైనిని ఆ రాష్ట్ర కో అబ్జర్వర్గాను నియమించారు. పుదుచ్చేరి శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సూరానాలను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను కేంద్ర పరిశీలకులుగా ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వియత్నాం అధ్యక్షుడు తోలాంకు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనపూర్వక స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న వియత్నాం నేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన, ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 35 పెంచాలనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా మోదీ అభినందించారు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు పత్తి రైతుల ప్రయోజనార్థం కపాస్ క్రాంతి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలియజేశారు.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు

0: సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ నిధులు జిహాద్కు మద్దతు ఇచ్చేందుకు, నిషిద్ధ ఆయుధాలు బయోటెర్రరిజం ద్వారా భీభత్సం సృష్టించడానికి, తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన యువతను రిక్రూట్ చేసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లో నిన్న రాత్రి సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రాంగణాల వెలుపల జరిగిన రెండు పేలుళ్ల అనంతరం భద్రతా దళాలు అప్రమత్తత ప్రకటించాయి. ఈ రెండు చోట్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ ఆ ప్రాంతంలో ఇవి ఆందోళన రేకెత్తించాయి. అమృత్సర్లో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖాసా కంటోన్మెంట్ ఏరియాలోని సైనిక స్థావరాలు ఆనుకున్న బీఎస్ఎఫ్ క్యాంపస్ వెలుపల ఈ పేలుడు సంభవించింది. ఈ రహదారి అటరీ సరిహద్దుకు దారితీస్తుంది. జలంధర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం సమీపంలో పేలుడు జరిగింది. ఈ రెండు ప్రదేశాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరిక్కల్ ప్రాంతాల్లో కూడా ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మిషన్ను స్వల్పకాలం పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేలాగా ఇరాన్ ప్రతినిధులతో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో గొప్ప ప్రగతి సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తోలాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ ఆహారం ఆరోగ్యం సరికొత్త కార్యక్రమం మన కోసం మన అభిమాన ఛానల్ వివిధ భారతిలో. ఎండలు బాబో ఎండలు, అందరూ నీడ పట్టున ఉంటూ తగినంత నీరు ద్రవ పదార్థాలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలి. కాస్త ఈ హీట్ వేవ్ వార్నింగ్ ఈ ఎండలు తగ్గే వరకు, సాధ్యమైనంత వరకు 11 నుండి 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే ప్రయత్నించండి, ఒకవేళ వెళ్లవలసి వస్తే మీ వేసవి ఆయుధాలు గొడుగు, టోపీ, మంచినీళ్ళ సీసా తప్పనిసరి అని మరొకటి. మరి ఈరోజు ఈట్ ఫిట్లో ఏం మాట్లాడుకోబోతున్నాము, మన రేడియో నిస్తం పద్మిని ఏం చెప్పబోతోంది అని ఎదురు చూస్తున్నారా? వచ్చేస్తున్నా అక్కడికే. మీలో ఎంతమందికి రంగురంగుల ఆహారం, రంగురంగుల భోజనం అంటే ఇష్టం చెప్పండి. రంగుల ఆహారం ఏమిటి, రంగుల భోజనం ఏంటి అనుకుంటున్నారా? మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు 0402-3204-08 ఈ నంబర్కి సందేశం పంపించండి. ఈరోజు ఈట్ ఫిట్లో బోలెడన్ని కబుర్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మనకి చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. అయితే వారు ఏం రాశారంటే, గోనె రవీందర్రెడ్డి గారు వరంగల్ కరీమాబాద్ నుండి మనకు పంపించారు. మాకు తెల్లటి ఆహారమే ఇష్టం, రంగురంగుల ఆహారం. అంటే బయట దొరికే రంగులు వేసిన ఆహారం మాకు అస్సలు ఇష్టం ఉండదు, వాటిని మేము అసలు మా ధరికి చేరనివ్వం అంటున్నారు. ఎంత గొప్ప విషయం. అలాగే పున్న వెంకటేశం గారు కూడా మనకి సందేశం పంపించారు. పిజ్జాలు, బర్గర్లు, కలర్ వేసిన స్వీట్లు, మసాలా బిర్యానీ, ఇవేవి మేము తినమండి, మేము చాలా గుడ్ బాయ్స్ అంటున్నారు పున్న వెంకటేశం గారు. అయితే నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, కంచెల్లో మనం భోజనం చేసే పళ్ళెల్లో ఆహారం రంగురంగులుగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అంటున్నారు వైద్యులు. అదేంటి, మేము ఒకలా అనుకుంటే మీరు ఒకలా చెప్తున్నారు అంటున్నారు. నేను చెబుతున్నది బయట కొనుక్కొని తినే ఆహారం గురించి కాదు, మన ఇంట్లో వండుకొని మనం స్వచ్ఛంగా తినే ఆహారం గురించి. తెలుపు వద్దు, రంగులు ముద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇలాంటి సలహాలు మన ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలోని ఎక్కడ చూస్తే అక్కడ మారుమ్రోగుతున్నాయి కదా. ఇంతకీ వాడకం తగ్గించమంటున్నా తెలుపు తెల్లటి ఆహారం ఏంటి? మితం హితం అని పదే పదే చెప్తున్నారు కదా, మరి ఆ తెల్లటి ఆహారంలో ఏవేవి మితంగా తింటే బాగుంటుంది ఆలోచించండి. ఈ పాట తర్వాత ఆ విషయాలు మాట్లాడుకుందాం.

టైమ్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వనమాలి. అయితే ప్రేమేనంటావా ప్రేమేనంటావా అనమంటున్నారు. రంగురంగుల ఆహారం, సహజంగా తినే ఆహారాన్ని ఈనాటి మన వైద్యులు, పోషకాహార నిపుణులు. ఇందాక చెప్పాను కదా, తెలుపు వద్దు రంగులు ముద్దు అని. మనకి చాలామంది శ్రోతలు సందేశం పంపించారు. శుభ మధ్యాహ్నం అండి, మీకు కూడా శుభ మధ్యాహ్నం సార్. సుమధుర స్వరాలతో ఆకట్టుకుంటున్నారు, మంచి పాటలు వినిపిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యానికి సోపానం. కానీ నేటి అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత, రంగుల ఐస్ క్రీంలు, ఇతర పేర్లతో రంగులతో ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. మితాహారం పరిమిత రోగాలకు సమాహారం అంటూ అద్భుతమైన సందేశాన్ని పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర శర్మ గారు. అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి మా చిన్నప్పుడు తిన్నాం. నేను 8వ తరగతి వచ్చే వరకు జొన్నన్నం తిన్నా. అంటే నమ్ముతారో లేదో, కానీ బియ్యం రైస్ అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అనారోగ్యం పాలవుతున్నాం. మీరన్న రంగులు భోజనం కరెక్టేనండి అంటున్నారు. మనకి సందేశం పంపించారు వెంకటేశం గారు. మరి అవును, మీరిద్దరూ పంపించిన సందేశాలు అక్షర సత్యాలు. బాగా శుద్ధి చేసిన తెల్లటి చక్కెర, నూనెలు, మైదా, పాలిష్ చేసిన బియ్యం వద్దు, తెలుపు ఆహారం వద్దు అంటున్నారు వైద్యులు. పాతకాలంలో అయితే వాటి స్థానంలో చక్కగా నూనె మిల్లుకు వెళ్ళి గానుగు నూనెలు తెచ్చుకునేవాళ్ళం. బియ్యం మిల్లుల నుండి ముడి బియ్యం, చెరుకు నుండి వచ్చిన బెల్లం ఎక్కువగా వాడేవాళ్ళం. మరి ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆ రోజులు ఎప్పుడు బాగుంటాయి. అందుకే అందరూ ఆరోగ్యంగా హాయిగా పనులు చేసుకుంటూ ఉండేవారు అప్పట్లో. మళ్ళీ ఆ రోజులకే వెళ్ళమంటున్నారు వైద్యులు.

తెలు పోషకాహార నిపుణులు. ఎందుకంటే పట్టణాల్లో కన్నా గ్రామాల్లో బాగా దొరుకుతాయి మనం పైన చెప్పుకునే వస్తువులన్నీ. అయితే ఇవన్నీ పాటించాలంటే మొదట్లో కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తే అదే బ్రహ్మాండం అంటామేమో. చిన్న చిన్న మార్పులు, తెల్లబియ్యం బదులు ముడిబియ్యం, చిరుధాన్యాలు ఇక చక్కెర బదులుగా బెల్లం, రిఫైండ్ ఆయిల్ బదులుగా గానుగ నూనెలు ప్రయత్నిస్తే ఎంత బాగుంటుంది ఏమంటారు? మరి ఈ ముద్దు అంటున్న రంగుల ఆహారం అస్సలు వద్దు. రంగుల ఆహారం వద్దు అంటున్నానంటే బయట దొరికే రంగుల ఆహారం అస్సలు వద్దు. మన ఇంట్లో వండుకునే ఆహారమే ఎంతో ముద్దు. ఏమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఫిట్ కొత్త కార్యక్రమం వింటున్నారు. మన ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ల సమయం 12:58 మరి వైద్యులు ముద్దు అంటున్న రంగుల ఆహారం ఏంటంటే కూరలు, ఆకుకూరలు, పళ్ళు, పప్పులు, చిరుధాన్యాలు. ఇవి తినే ఆహారంలో రోజు కానీ చేర్చుకొని సమతుల్యంగా తీసుకుంటే అద్భుతమైన ఆహారం మనసొంతం అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆకుకూరలు వేసిన పప్పు ఎంత బాగుంటుందో, గోంగూర పప్పు, పాలకూర పప్పు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇక మన తెలంగాణ వంటకమైన పబ్బియ్యం ఎంత బాగుంటుంది. చక్కగా అన్నం పప్పు కలుపుకొని వండుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే తేలిగ్గా కూడా జీర్ణమైపోతుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా సూపర్ ఫుడ్ అంటున్నారు ఫుడ్ సైంటిస్ట్. వీటన్నిటితో పాటు మరి వేసవికాలం కదా, సరిపడా నీరు, ముఖ్యంగా ఎండాకాలంలో రాగిజావ, మజ్జిగ మరింత మేలు చేస్తాయి. అవునా? మరి మనకి ఒక అద్భుతమైన సందేశం పంపించారు రవి గారు భీమ్గల్ నుండి. ఏంటంటే టొమాటోలు కషాయం, బీట్రూట్ కూరలు, అలాగే గింజలు ఇవన్నీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలాగే వారొక మంచి సందేశం పంపించారు, ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో ఖచ్చితంగా తినాలి, అవి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు. అవునండి, చాలా మెనీ మెనీ థ్యాంక్స్, మీరు మంచి సందేశం పంపించారు రవి గారు. మరి ఈట్ ఫిట్లో మనం రోజు ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, మీకేమనిపిస్తుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఒక సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఫిట్ కార్యక్రమం వింటున్నారు. గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గీత గారు మనకి అద్భుతమైన సందేశం పంపించారు. నేనైతే అన్ని కూరలు వేసి పబ్బియ్యం వండుతానండి, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఇలా ఇంట్లోనే ప్రయోగాలు చేస్తాను, నా వంటిల్లే నా ప్రయోగశాల అంటున్నారు కృష్ణగీత గారు. అద్భుతం అండి, అంతే కదా, ఆడవారి చేతిలోనే ఉంది ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా. ఎండల తీవ్రత అత్యధికంగా, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా మేము రోజు మధ్యాహ్నం భోజనం ముందు దోసకాయలతో ఉల్లిపాయలు నిమ్మకాయ కలుపుకొని తింటాం, సాయంత్రం నిమ్మకాయ షర్బత్ తాగుతాం, రాత్రి జొన్న రొట్టెలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అంటున్నారు. నిజామాబాద్ నుండి అరుణ గారు మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఇంకా చాలామంది శ్రోతలు ఏం చేయొచ్చో, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. అయితే అతి ఎప్పుడూ అనర్థదాయకంగానే ఉంటుంది. మన ఆహార సంస్కృతి అన్నీ తిను, కానీ మితంగా తిను. మితం హితం అనేదే సూత్రం ఆరోగ్యానికి. మరి ఆరోగ్యం అనేది మనం రోజు తీసుకునే సాంప్రదాయ ఆహారంలో, జీవన శైలిలోనే ఉంది. ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం, గౌరవిద్దాం, ఆరగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు? ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. మనకి ఇప్పుడే ఇంకొక సందేశం పంపించారు అరుణ గారు. మంచి విషయాలు చెప్తున్నారు, పాటలు బాగున్నాయి, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంతో నచ్చుతోంది అంటున్నారు. మరి ఈ కొత్త కార్యక్రమం మన కోసం మనందరి ఎంతో ఇష్టమైన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో డిజైన్ చేయబడింది. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత వార్తలు ప్రసారమవుతాయి, ఆ తర్వాత మనందరి ఫేవరెట్ షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం మాధవ పెద్ది సురేష్, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు వివరంగా. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు జూబిలీస్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంట మార్పిడిపై రూపొందించిన నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి రైతులకు మేలు చేకూరేలా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని కమిషన్ సభ్యులకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.

నైపుణ్యాభివృద్ది ద్వారానే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల పారిశ్రామికంగా పురోగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యా సిలబస్లో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన సీఎం ఈ విషయంలో తగిన సలహాలివ్వాలని రాజన్ను కోరారు. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం పెట్టుబడులను ఆకర్షిస్తుందని, డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్తు నీటి వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం వివరించగా, త్వరలోనే హైదరాబాద్ సందర్శిస్తానని రఘురాం రాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట ప్రభుత్వ నిధులతోనే ఈ కొనుగోళ్లు చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 550,000 టన్నుల మొక్కజొన్న సేకరించామని, జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వీటిని రేషన్ దుకాణాలు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

0: రైతుల సంక్షేమం కోసం మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కొనుగోళ్లు చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 550,000 టన్నుల మొక్కజొన్న సేకరించామని, జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వీటిని రేషన్ దుకాణాలు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలోని భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బండును నేడు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్ధేశ్వరుల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ ఫస్ట్ ఫార్మాట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ నిర్వహణపై రూపొందించిన వాల్పోస్టర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డిలోని తమ నివాసంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫార్మా ఐటీ హబ్గా హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నగదు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఇందుకోసం అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలని, మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగంగా జరగాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ehrnews_hydni ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకై సైబర్ వారియర్స్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సైబర్ వారియర్స్కు చేసిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని సందర్శించి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు సైబర్ వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంతో పాటు అందులో వారు కీలక పోషించాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు కత్తి లస్మయ్య ఆకాశవాణితో చెప్పారు.
1: నా పేరు కత్తి లస్మయ్య. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి గ్రామం. ప్రధానమంత్రి కిసాన్ పథకం 22వ విడుదల నా బ్యాంక్ ఖాతాలో జమ అయినవి. ఈ యొక్క డబ్బులను నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
0: అకాల వర్షానికి మృతి చెందిన రైతు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్సెట్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొని తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా పదవిలో కొనసాగాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆమె పదవిలో ఉండడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీయే అధికారంలోకి రావాలని, మమతా బెనర్జీ వైఖరి రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ

0: మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించారని, త్వరలోనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు తగిన పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
1: భారీ వర్షాలు పడి పంట నష్టపోవడం జరిగింది. నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడినాను. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇంతకు ముందు ఎట్లయితే ఇప్పించినాను, మళ్ళీ ఒకసారి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను.
0: నల్గొండ జిల్లా ఎలిమినేటి గ్రామంలోని నోష్ ల్యాబ్స్ ప్రమాద బాధితులను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ గాయపడిన కార్మికులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమర్పించిన నివేదికపై సానుకూలత వ్యక్తం చేస్తూ పంట మార్పిడి విధానంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా మమత పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి త్వరలోనే సర్వే పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు 0402324852 ఈ నంబర్కి సందేశం పంపడమే. మరి మంచి మంచి పాటలు వింటూ మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు పంపిస్తూ షో టైంని మొదలుపెట్టేసుకుందామా? మేము సిద్ధంగా ఉన్నాం అంటూ నాకు చాలామంది సందేశాలు కూడా పంపించేస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఈరోజు కూడా షో టైంలో ఎప్పటిలాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, కొన్ని సినిమాకు సంబంధించినవి మనం ఎప్పటిలాగే మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇటీవల 2026 సంవత్సరంలో చాలా రీసెంట్గా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరంలో ఇటీవల నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

マネジェネレンジン。ఓ టైం కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:27 దాటి 40 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్న, ఇటీవల చాలా రీసెంట్గా 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన దక్షిణ భారతీయుడు ఎవరు అని అడిగాను. మరి సరైన సమాధానం పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారు. వీరి పేరు మీద ప్యాడ్మ్యాన్ అనే సినిమా కూడా వచ్చింది. ఋతుస్రావం సమయంలో మహిళలు పరిశుభ్రత కోసం తక్కువ ధరకు శానిటరీ నాప్కిన్స్ తయారీ యంత్రాన్ని కనుగొన్నారు వారు. 40 ఏళ్లు

ఈ తయారీలో ఉన్న వీరు 40కి పైగా దేశాలకు చవకగా ఈ తయారీ యంత్రాన్ని కూడా అందించారు. వీరి పేరుతో ప్యాడ్మెన్ అనే సినిమా బయోపిక్గా కూడా వచ్చింది. 2016 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అరుణాచలం మురుగునాథన్ గారు. మరి ఇటీవలే చాలా రీసెంట్గా 2-3 రోజుల క్రితమే వారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మరి అది ఎంత గొప్ప విషయం కదా, మనందరం గర్వించదగ్గ విషయం. అందుకనే వారిని ఇలాగ మనం మన అభినందనలు తెలియజేస్తున్నాం అన్నమాట. మరి సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు సుప్రియ శ్రీహర్ష సురారం నుండి, జనకామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి, ఎస్ఎన్ మూర్తి సుప్రియ గారు సురారం, లలిత తిలక్ నగర్, సురేష్ నేరెడ్మెట్ నుండి, అనిత గజ్వేల్ నుండి, శ్రీనివాస్ గారు పీర్జాదిగూడ జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట, పానుగంటి రవిగౌడ్ గారు కుటుంబం సేరలింగంపల్లి నుండి, చోడవప్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ గీతానగర్, కొండారెడ్డి సిద్ధవటం కడప నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, వేద బోయిగూడ నుండి, పెడన నుండి అప్పలరాజ్ గారు, హర్షిని జూబ్లీహిల్స్ నుండి, పున్నా వెంకటేశం నెమ్మాన్ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, అలాగే మహాలక్ష్మి అప్రాల్ నుండి ఇంకా చాలామంది సరైన సమాధానాలు మనకి పంపించారు. సరైన సమాధానాలు పంపిస్తూ షో టైంలో పాల్గొన్నందుకు అనేకానేక ధన్యవాదాలు. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:30 అయిపోతోంది. 2వ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, కాస్త జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏంటంటే, అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుంది కదా, మనందరికీ ఎంతో చాలామందికి ఇష్టమైన సినిమా అది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న. అల్లూరి సీతారామరాజులో హీరో కృష్ణ గారు అత్యద్భుతంగా నటించారు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హీరో కృష్ణ గారు తొలిసారిగా అల్లూరి సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారు? మరి మీకు సమాధానం తెలిస్తే ప్రశ్న మరొకసారి చెప్పన. హీరో కృష్ణ గారు తొలిసారిగా సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారు? సమాధానం తెలిస్తే 0402-3204-0852 ఈ నంబర్కి మీ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: to clap.
1: Hand to hand.
0: Clap to clap.
1: Boys and girls.
0: Hand to hand.

లంకేశ్వరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకం ఆల్పించిన పాట విన్నారు. అసలు మీరు పంపిస్తున్న సమాధానాలకి ఏ పగ్గాలు వేస్తే ఆగుతాయి చెప్పండి. సూపరం అసలు. వివిధ భారతి శ్రోతలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. షో టైం కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. షో టైంలో రెండో ప్రశ్నగా నేను అడిగాను, హీరో కృష్ణ గారు తొలిసారిగా సీతారామరాజు వేషంలో ఏ చిత్రంలో కనిపించారని 99% మంది సరైన సమాధానాలు పంపించారు. ఎక్కడ 1% మంది కాస్త తడబడ్డారు. సమాధానం ఏంటంటే అసాధ్యుడు. అసాధ్యుడు చిత్రంలో ఒక నాటికలో తొలిసారిగా సీతారామరాజుగా కనిపించారు హీరో కృష్ణ గారు. అది బాగా నచ్చి పూర్తి స్థాయిలో ఆ సినిమా తీయాలనే ఆలోచన వారికి వచ్చింది. అయితే 8 సంవత్సరాలు పట్టిందిట ఆ ఆలోచన చిత్రంగా రావడానికి. 1974 మే 1 ఇటీవలే మే 1 విడుదలై సంచలనం సృష్టించింది అల్లూరి సీతారామరాజు చిత్రం. ఇది కృష్ణగారి 100వ సినిమా. అందుకే ఆయనకు అది ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన సినిమా అంటారు హీరో కృష్ణ గారు. ఇక సరైన సమాధానాలు చాలామంది పంపించారు. నేను అంతమంది పేర్లు ఎలా చదువుతాను చెప్పండి, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. సతీష్, రిషిత, శాంతి, సుచిత్ర నుండి, ధనరాజ్, సునీత, ఓల్డ్ శివ, శివగంగానగర్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట సిరిసిల్ల నుండి, భోగ మార్కండే, అనిత, భూదాన్ పోచంపల్లి, శివరామ శాస్త్రి గారు కీసర్ నుండి, ఆకాష్, అభిలాష్ నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, సుధాకర్, ఉమా, గిరిమాజీపేట వరంగల్ నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పి వెంకటరమణ గారు మౌలాలి నుండి, పెడన్ నుండి, అప్పలరాజ్ గారు, మురహరి యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్ దోనాలు సుదర్శన్ గారు, అంకుషాపురం నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, వేదవతి గణేష్ హైదరాబాద్ నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ గారు ఉమ్మడి నుండి, హేమలత నిమ్మాన్ నుండి, అనుమల మోహన్ మోండ్రాయ్ నుండి, చివరిగా వచ్చింది దవసి రామచంద్రం గారు వరంగల్ కాశీబుక్ నుండి. ఇంకా

0: చాలా మంది సందేశాలు పంపించారు వారందరికీ కూడా, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఇక షో టైంలో నెక్స్ట్ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను, సిద్ధమైపోండి. ఇది ఒక సరదా అయిన గమ్మత్తైన ప్రశ్న అడిగేస్తాను.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైంలో నేను అడుగుతున్న ప్రశ్న, ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు అడిగే ప్రశ్న. మనందరం మన చిన్ననాటి గుర్తులు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, అవి కానీ కనిపిస్తే చూసుకొని మురిసిపోతాం కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు జ్ఞాపకం ఏదైనా ఉందా, ఉంటే అదేంటి? అది బొమ్మ కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, లేదా మీ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం కావచ్చు. మరి మీ చిన్ననాటి గుర్తేంటో నాకు సందేశం పంపించండి. 0402324085252 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోవిందా గోవిందా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:45 దాటి 12 సెకండ్లు. మరి షో టైంలో నేను మూడవ ప్రశ్నగా అడిగాను, మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు జ్ఞాపకం ఏదైనా ఉంటే నాతో పంచుకోండి అన్నాను. ఎంతమంది శ్రోతలు పంచుకున్నారంటే అందరివి చదివే ప్రయత్నం చేస్తాను. నేను మొదటిగా మనకు వచ్చింది రోబోట్ ఒక బొమ్మ మా నాన్నగారు కొనిచ్చారు. సుప్రియా శ్రీహర్ష సురారం నుండి పంపించారు. అది నేను ఇప్పటికీ దాచుకున్నానంటున్నారు. అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నుండి కొనిక కెమెరా కొనుక్కున్నారట, అది ఇప్పటికీ ఉంది, అదే నా చిన్ననాటి జ్ఞాపకం అంటున్నారు. జయలక్ష్మి గారు, నా చిన్ననాటి ఫోటో నా దగ్గర పదిలంగా ఉంది అంటున్నారు. ఇక ఫ్యామిలీ ఫోటో అంటూ చాలామంది పంపించారు. ఎస్ఎన్ మూర్తి గారు, రాణి సురారం నుండి మా ఫ్యామిలీ ఫోటో నాకు ఎంతో గుర్తుగా ఉంది, చిన్నప్పటి నుంచి దాచుకున్నాను. స్కూల్లో గ్రూప్ ఫోటో దాచుకున్నానంటున్నారు సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుండి. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను దాచుకున్నాను ఒక ఫోటో. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు, నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచుకున్నాను మేడం గారు అంటున్నారు. ఎక్కడి నుండి పేరు రాయలేదు, మరి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ పదిలంగా దాచుకున్నారట. ఇక వెంకటరమణ గారు మోలాలి నుండి పంపించారు, వారి చిన్ననాటి ఫోటో వారికి గుర్తుగా దాచుకున్నారు. మనకి అనిత గజ్వేల్ నుండి పంపించారు, స్కూల్లో 3వ తరగతిలో దిగిన క్లాస్ గ్రూప్ ఫోటో నాకు ఎంతో ఇష్టం, అది నా చిన్ననాటి జ్ఞాపకం అంటూ పంపించారు. చిన్ననాటి జ్ఞాపకాలు ఫొటోస్గా దాచుకున్నాను చాలామంది పంపించారు. విజయ్ కుమార్ గారు చందనగర్ నుండి. అలాగే నాగనాథ్ గుప్తా గారు ఒక ఇంట్రెస్టింగ్ సందేశం పంపించారు. నేను చదువుకునేటప్పుడు రేడియో శ్రీలంక నుండి ఒక రేడియో మిత్రుడు రాసిన ఏరోగ్రామ్ కవర్ పదిలంగా ఉంచుకున్నానంటున్నారు. చాలా గొప్ప విషయం సార్. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు. అలాగే హర్షిణి, నా చిన్నప్పటి స్కూల్ బ్యాగ్ పుస్తకాలు నేను ఇప్పటికీ దాచుకున్నాను, ఎంతో పదిలంగా అంటున్నారు. హర్షిణి జూబ్లీ హిల్స్ నుండి మనకు సందేశం పంపించారు. నా చిన్నప్పుడు గోల్డ్ వాచ్ చేయించారు, అది ఇప్పటికీ గుర్తుగానే ఉందంటున్నారు. అబ్బో, గోల్డ్ వాచ్ అంటే మరి గుర్తే కదండి. పెడ నుండి అప్పలరాజ్ గారు మనకు పంపించారు, నేను చిన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ నాకు ఎంతో గుర్తు అంటున్నారు. దసగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుండి. అలాగే బ్రహ్మయ్య గారు వారి 10th క్లాస్ ఫోటో పదిలంగా దాచుకున్నారట. ఇక మనకి ఎవరు పంపించారంటే నిమ్మాన్ నుండి వెంకటేశం గారు పంపించారు. నేను స్కూల్ డేస్లో దిగిన జనవరి 1కి శుభాకాంక్షలు తెలియజేసుకునేటప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునే వాళ్ళం, గుర్తుందా మేడం అంటున్నారు. విక్టరీ వెంకటేష్ గారిది బొబ్బిల్ రాజా రికార్డ్ ఇప్పటికీ నా దగ్గర పదిలంగా ఉంది, నాకు అది చూసినప్పుడల్లా మురిసిపోతానంటున్నారు. మరి మరిన్ని సందేశాలు వచ్చాయి. ఒక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి రావడం నాకు ఎంతో గుర్తు, ఆ జ్ఞాపకం ఎంతో పదిలం అంటూ భీమ్గల్ నుండి రవి గారు పంపించారు. మనకి ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, చదువుదాము ఈ పాట తర్వాత.

పెళ్లి సందడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి, రచన వేటూరి సుందరమూర్తి గారు. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:53 అవుతుంది. మరి మీరు పదిలంగా దాచుకున్న మీ చిన్ననాటి గుర్తు నాతో చెప్పరు అన్నాను. చాలామంది సందేశాలు పంపించారు. నా చిన్నప్పటి దాచుకున్న వస్తువు వాచ్. నేను ఇప్పటి వరకు

గా దాచుకున్నానంటున్నారు పీర్సాది కూడా నుండి శ్రీనివాస్ గారు. అలాగే మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు, పంతాడు శ్రీనివాసరావు గారు మోరపల్లి నుండి పంపించారు. నా చిన్ననాటి జ్ఞాపకం, ఒక రూపాయి నోటు దాచుకున్నానండి, ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటున్నారు. గొప్ప విషయం. మరి ఇంకొక మంచి సమాధానం వచ్చింది, అదే శివరామ శాస్త్రి గారు కీసర్ నుండి. మా నాన్నగారు కూర్చున్న కుర్చీ ఇప్పటికీ నా దగ్గర ఉందండి, దాని వయసు ఎంత తెలుసా? 95 సంవత్సరాలు అంటున్నారు. మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండే అనిత గారు రాస్తున్నారు. నా 6వ క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. నేను మా టీచర్కి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ పంపినప్పుడు దానికి రిప్లై ఇచ్చారు. ఆ టీచర్ రాసిన లెటర్ నా దగ్గర పదిలంగా ఉంది మేడం గారు అంటున్నారు. చాలా మంచి విషయం అండి. ఇక వరంగల్ నుండి, వరంగల్ కాశీ బుక్ నుండి దాసి రామచంద్రం గారు రాశారు. చిన్నప్పుడు ఎండాకాలంలో మేము మోటుబావి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు కరెంట్ అప్పుడప్పుడే వచ్చింది. భయపడి, అంటే బావిలోకి వెళ్ళిపోయారట, భయపడి ఎలాగో కష్టంగా బయటకు వచ్చాం. ఎండాకాలం కాబట్టి నీళ్లు తక్కువ ఉన్నాయంటున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలండి అలాంటి అప్పుడు. గ్రూప్ ఫోటో నేను పదిలంగా దాచుకున్నానంటున్నారు నందిపేట నుండి వెంకటేష్ గారు. అలాగే నా చిన్నప్పుడు ఫోటో చాలా భద్రంగా దాచుకున్నాను, మొండ్రాయి గ్రామం నుండి అనుములు మోహన్ గారు మనకు పంపించారు. 10th క్లాస్ గ్రూప్ ఫోటో నాకు ఎంతో పదిలం అంటున్నారు పులిపాటి వెంకటేష్ గారు, మహబూబ్ నగర్ నుండి. అలాగే మూసాపేట్ నుండి నరేష్ రోజా కూడా అదే పంపించారు, నా చిన్ననాటి ఫోటో. నేను 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను, అప్పటి ఫోటో నాకు ఎంతో మంచి జ్ఞాపకం అంటున్నారు రమణి గారు సైనిక్ పురి నుండి. అలాగే నా చిన్నప్పుడు నా స్నేహితుడు ఒక గడియారం బహుమతిగా ఇచ్చారు, ఇప్పటికీ పదిలంగా దాచుకున్నాను అంటున్నారు మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. ఉమ్మడి నుండి జైనుద్దీన్ గారు ఒక సందేశం పంపించారు, చిన్ననాటి నుండి ఇప్పటి వరకు రేడియో దాచిపెట్టుకున్నాను మేడం, అదే రేడియో వింటున్నాను అంటున్నారు. ఎంత గొప్ప విషయం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం సార్. అలాగే కొండారెడ్డి సిద్ధపటం నుండి పంపించారు, 1978లో నాన్న రేడియో కొనిచ్చారు, అప్పటి నుండి అదే రేడియో వాడుతున్నాను అంటున్నారు. ఇలా ఎన్నో సందేశాలు మనకు పంపించాయి. ఇంకా మనకి ఈస్ట్ మారేడ్పల్లి నుండి విజయలక్ష్మి గారు పంపించారు, నా చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే మా అమ్మ ఇచ్చిన కంచం, దానిలోనే నేను రోజు భోజనం చేస్తాను, దాని వయసు ఎంతో తెలుసా? 65 సంవత్సరాలు అంటున్నారు విజయలక్ష్మి గారు, ఎంత గొప్ప విషయం. అలాగే నారాయణపేట నుండి అరుణ గారు మోహన్ గారు పంపించారు, అమ్మా నాన్నల పెళ్లి ఫోటో నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను, అదే నేను కూడా దాచుకున్నానంటున్నారు ఎస్ఎన్ మూర్తి రాణి సురారం నుండి. చోడవరపు లక్ష్మీ శశాంక్ కూడా మనకు పంపించారు, నా చిన్ననాటి ఫోటోలు, నా చైల్డ్హుడ్ ఫొటోస్ నేను దాచుకున్నాను. మరి ఓల్డ్ సిటీ ధనరాజ్ పంపించారు, ఓ నా పుట్టు వెంట్రుకలతో ఉన్న ఫోటో నాకు ఎంతో ఇష్టం, అది ఎంతో గొప్ప జ్ఞాపకం, నేను పదిలంగా దాచుకున్నాను అంటున్నారు. చూసారా, అసలు ఒక్కసారి మనం అలా నోస్టాల్జిక్గా మన చిన్ననాటికి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ మళ్ళీ అవి వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే ఎంత సంతోషం, ఎంత మురిసిపోతాం మనం. మరి అలాంటి మంచి, ఓ ఒకరు మనకి సందేశం పంపించారు, మేడం గారు మరి మీరేం దాచుకున్నారో చెప్పండి మాకు ఒకసారి అంటున్నారు. నేను కూడా నా చిన్ననాటి ఫోటో, మా నాయనమ్మ తాత ఎత్తుకొని నన్ను తీసిన ఫోటో నాకు ఎంత పదిలం, వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నట్టు నేను అనుకుంటాను, అది అన్నమాట. మరి షో టైంలో ఇంకో ప్రశ్న సిద్ధంగా ఉంది, కానీ సమయం అయిపోతుంది, అడిగే ప్రయత్నం చేస్తాను. షో టైంలో 4వ ప్రశ్న వస్తోంది. మన దేశంలో ఒక రైలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రదేశాలు కూడా చూడొచ్చు, అంటే రెండు దేశాల మధ్య నడిచే టూరిస్ట్ రైలు అన్నమాట. మీకు తెలిస్తే తొందరగా సందేశాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైంలో చివరిగా నేను అడిగాను ఈ ప్రశ్న. మన దేశంలో ఒక రైలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూసి రావచ్చు, రెండు దేశాల మధ్య నడిచే టూరిస్ట్ రైలు ఏది అని అడిగాను. దాని సరైన సమాధానం చాలామంది పంపించారు, కానీ సమయాభావం వల్ల నేను అందరి పేర్లు చదవలేను. సరైన సమాధానం ఏంటంటే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. దేఖో అప్నా దేశ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మన దేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని చాటి చెప్పే ప్రయత్నం ఇది. ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వేస్ నడిపే ప్రత్యేక రైలు భారతదేశం నేపాల్ మధ్య నడుస్తుందన్నమాట. మరి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ఇది రెండు దేశాల మధ్య నడిచే రైలు. ఇది ఇవాళ షో టైం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ షో టైంలో పాల్గొన్న అందరికీ పర్సనల్గా అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తర్వాత మీ అందరినీ నేను మణిపూర్ రాష్ట్రం తీసుకెళ్లబోతున్నాను మన శక్తిశీలి కార్యక్రమంలో. తప్పకుండా ట్యూన్ చేసి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 36 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. ఈరోజు శక్తిశీలి కాస్త భిన్నమైంది, ఎందుకంటే మనం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక విశేషం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏదో ప్రదేశం గురించి మాట్లాడుతున్నాను అనుకోబోతున్నారా? కాదు, అక్కడ మహిళా శక్తి చేసే ఒక అద్భుతం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇంతకీ ఆ విశేషం ఏంటో గుర్తుపట్టండి, ఒక క్లూ ఇస్తాను. ప్రపంచంలోనే పూర్తిగా మహిళా శక్తిచే నిర్వహించబడే 500 ఏళ్ల గొప్ప చరిత్ర ఉన్న అతిపెద్ద మార్కెట్ అది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే ఉన్న గొప్ప మార్కెట్, మరి అదేంటో మీకు తెలిస్తే, మీరు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత ఎన్నో విశేషాలు వాటి గురించి వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన అద్భుతమైన పాట విన్నారు. సంగీతం స్వీకార్ అగస్తి, రచన విశ్వ. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:21 దాటి 30 సెకండ్లు. ఇంతకీ మరి నేను అడిగిన ప్రశ్నకి కొంతమంది సమాధానాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నడిపొడ్డున ఆసియాలోనే కాక బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా మార్కెట్ అది. మొయిటీ భాషలో తల్లిగారి మార్కెట్ అని స్థానికులు దీన్ని మార్కెట్ల రారాణి అని పిలుస్తారు. నిరంతరాయంగా సాగుతున్న 500 సంవత్సరాల పురాతనమైన మార్కెట్ని పూర్తిగా మహిళా శక్తి, మహిళలే నడుపుతున్నారు. ఇక్కడ 5,000 నుండి 6,000 మంది మహిళలు ప్రతిరోజు వ్యాపారం జరుపుతారు. ఇక అది కేవలం ఆర్థిక కేంద్రం మాత్రమే కాదు, మణిపూర్ రాష్ట్రం యొక్క సామాజిక సాంస్కృతిక స్వరూపానికి ప్రతీక. ఇంతకీ దాని పేరేంటో మీకు తెలిస్తే నాకు పంపించండి. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

0: ఎన్టీఆర్ నాయక్ చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఎస్, శ్రోతలు అద్భుతంగా గెస్ట్ చేసి సందేశం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, అలాగే అనిత గజ్వేల్ నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. ఇమా కైతల్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న ప్రపంచ ప్రసిద్ధి మార్కెట్, కేవలం మహిళల చేత నడపబడుతున్న అతిపెద్ద మార్కెట్ ఇమా కీధల్ అంటారు దాన్ని. ఇమా కీధల్ 16వ శతాబ్దం నాటిది అనుకున్నాం కదా, 500 ఏళ్ల క్రితం. చరిత్ర నుండి పుట్టిన మార్కెట్ ఇది. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? ప్రాచీన లల్లప్ కాబా వ్యవస్థలో ముడిపడిన మూలాలు ఉన్నాయి ఈ మార్కెట్కి. ఇమా కీధల్ నిర్మాణం 16వ శతాబ్దపు కాంగ్లేపాక్ రాజ్యంలో ప్రారంభమైంది. అప్పట్లో ఇది పంటలను వస్తు మార్పిడి చేయడానికి, అంటే మన గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది కదా సంత, అలా ఒక తాత్కాలిక బహిరంగ మార్కెట్గా మొదలైంది. అయితే పొరుగు దేశంలో ఉన్న బర్మీలు చైనీయులపై యుద్ధ ప్రయత్నాలు చేయడంతో మైతేయి వర్గ, అంటే ఆ మణిపూర్ ఇంపాల్లో ఉండే ఒక తెగ అన్నమాట, ఆ వర్గానికి చెందిన పురుషులు ఇళ్లను విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళి భూములను సాగు చేయడం లేదా యుద్ధాల్లో పాల్గొనడం చేసేవారు. మరి చాలామంది మగవాళ్ళు అలా ఇల్లు వదిలిపెట్టి వెళ్లడంతో ఇంటి బాధ్యత, ఇంటి నిర్వహణ అంతా మహిళలపైనే పడింది. ఆ తర్వాత అదనపు సరుకులను తాత్కాలిక సంతలో అమ్మడం ప్రారంభించారు అక్కడున్న మహిళలందరూ. కాలక్రమేణా మహిళల బాధ్యతలు స్వీకరించడంతో ఇది ఒక మార్కెట్గా అభివృద్ధి చెందింది. ఆ విధంగా ఇమా కీధల్ ఆవిర్భవించిందనమాట. కానీ ఇదేమి ఒక్కరోజులోనో లేకపోతే కొన్ని సంవత్సరాల్లో జరిగింది కాదు, చాలా గొప్ప చరిత్ర ఉన్న మార్కెట్ ఇది. అందుకనే ఈనాటి మన శక్తిశీల్లో ఆ మహిళా శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

హిమా కీథల్ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా శక్తి నడుపుతున్న మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీలిలు. అయితే ఆర్థిక సాధికారత అనే పదం అసలు అర్థం తెలీదు. ఆ మాటే తెలియనప్పుడే మణిపూర్ రాష్ట్ర మహిళలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా సాగిస్తున్నారు, నిర్వహిస్తున్నారు ఈ మార్కెట్ని. 1939 బ్రిటిష్ పాలకులు స్థానికంగా పండించిన బియ్యాన్ని అంత పంటని తీసేసుకొని వాళ్ల సొంత బెటాలియన్స్కి ఎగుమతి చేస్తున్నప్పుడు వారు చేతులు కట్టుకొని కూర్చోలేదు. మణిపూర్లో స్థానికంగా తినడానికి సరిపడా ఆహారం లేనప్పుడు వీరందరూ ఒక శక్తిగా సమిష్టిగా నిలబడి ఉద్యమం చేశారు. వారు చేసిన ఉద్యమానికి బ్రిటిష్ వారు కూడా భయపడ్డారు. మరి మహిళా శక్తి అంటే అంత గొప్పది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హిమా కీథల్ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కళ్యాణ వైభోగమే చిత్రానికి స్వీయ సంగీత దర్శకత్వంలో కళ్యాణ్ కోడూరి సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. ఇమా కీధల్ మణిపూర్ రాష్ట్రంలో ఇంపాల్లో నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్, మహిళా శక్తి నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆచారం ప్రకారం వివాహిత స్త్రీలు మాత్రమే మార్కెట్లో అధికారంగా వ్యాపారం చేయగలరట. అధికారిక ప్రాంతంలో స్థానం పొందాలంటే పదవీ విరమణ, అంటే రిటైర్మెంట్ కూడా ఉంటుందిట ఈ మార్కెట్లో. పదవీ విరమణ చేస్తున్న వ్యాపారి ఒక స్త్రీని కానీ లేదా వారి బంధువుని కానీ నామినేట్ చేయాలి. అంటే తన తర్వాత వారు అక్కడ కూర్చొని వ్యాపారం నిర్వహిస్తారు అని చెప్పాలన్నమాట. ఆ వ్యాపారి సాధారణంగా తన సోదరి కానీ కుమార్తె కానీ లేదా బంధువు అయినా కావచ్చు, వారినే తమ వారసులుగా ఎన్నుకుంటారట. ఎంత బాగుంది కదా. ఇంతకీ ఈ మార్కెట్లో వ్యాపారం చేయడానికి పాస్ ఎంత తెలుసా? అతి తక్కువ 40 రూపాయలు పాస్ రుసుము మాత్రమే చెల్లిస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మగవారికి నో ఎంట్రీ. అంటే మార్కెట్లోకి రావచ్చు, కానీ మగవారికి వ్యాపారం చేయడానికి, వస్తువులను విక్రయించడానికి అనుమతి లేదు. పురుషులు ఆ ప్రదేశంలో ప్రవేశించవచ్చు, కేవలం వస్తువులు కొనుక్కోవడానికి, కూలీలుగా పనిచేయడానికి, కాపలాదారులుగా పనిచేయడానికి, లేదా అక్కడున్న మహిళలకి పాలు టీ ఇవ్వడానికి మాత్రమే. అది మహిళా శక్తి. అంటే అందుకనే ఈ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందింది.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

హాయ్ నాన్న చిత్రం నుండి ఎంత హాయిగా ఉంది కదా పాట. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:42 దాటి 10 సెకండ్లు. ఇమాకీథల్ మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో ఉన్న అతిపెద్ద మహిళా శక్తి నిర్వహిస్తున్న మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ కఠిన నియంత్రణలో ఉంటుంది. నేడు ఈ మార్కెట్లో దాదాపు 5,000 నుండి 6,000 మంది మహిళా వ్యాపారులు ఉన్నారు. వీరిలో చాలామంది తమ దుకాణాలను తరతరాలుగా వారసత్వంగా పొందారు. లెక్కలేనని కుటుంబాలకు ఇమాకీథల్లో వ్యాపారం చేయడం కేవలం ఉపాధి మాత్రమే కాదు, అదొక జీవన విధానం అంటున్నారు అక్కడ వ్యాపారం చేస్తున్న స్థానికులు. మరి ఇంత ప్రసిద్ధి మార్కెట్లో ఏం దొరుకుతాయి, ఏమేం కొనుక్కోవచ్చు చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు.

0: Pedão. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మణిపూర్ రాష్ట్ర సాంస్కృతిక నిలయమంటారు ఈ ఇమా కీధల్ని. ఒక సామాజిక ఆర్థిక సంస్థగా కూడా పనిచేస్తుంది ఈ మార్కెట్. మరి ఏం దొరుకుతాయో చెప్తానన్నాను కదా. సాంప్రదాయ మణిపురి వస్త్రాలు, వివిధ తెగలు, వారికిష్టమైన ఎంతో క్లిష్టమైన నేత శాలువలు, చేతి వస్తువులు, గృహోపకరణాలు, సుగంధ ద్రవ్యాలు, బొమ్మలు, తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, ఇంకా అక్కడ ఎంతో ఫేమస్ అయిన మొరాక్ మిరపకాయలు, ఇలా ఎన్నో దొరుకుతాయి ఈ మార్కెట్లో. అన్నిటికన్నా సందర్శకులు వచ్చి కొనుక్కునే వస్తువులు ఏంటో తెలుసా? చేతితో నేసిన ఫానెక్లు, ఇనాఫీలు, ఇవి సాంప్రదాయ వస్త్రాలన్నమాట. మణిపురి సాంప్రదాయ వస్త్రాలకి ప్రసిద్ధి ఈ మార్కెట్. ఒక సామాజిక ఆర్థిక సంస్థగా కూడా పనిచేస్తూ వేలాది మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తూనే శతాబ్దాలుగా సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తోంది ఈ ఇమా కీధల్. ఎంత గొప్ప విషయం! అందుకనే వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఈ మార్కెట్.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

బాహుబలి 2 చిత్రం నుండి శ్రీ సౌమ్య శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం రచన ఎంఎం కీరవాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:52 దాటి 50 సెకండ్లు. భారతదేశంలోనే అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రం దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కేవలం అలా మాత్రమే కాదు, ఈ ఇమాకేధల్ రూపంలో కూడా. యుద్ధాలు వచ్చాయి, బ్రిటిష్ వారు వచ్చారు, కరువులు మహమ్మారులు ఎన్ని వచ్చినా ఈ మార్కెట్ని మాత్రం ఏమీ చేయలేకపోయాయి. అంత గొప్ప చరిత్ర ఉంది ఇమాకీధల్కి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఎన్ని వచ్చినా ఆ మార్కెట్ని ఏమీ చేయలేకపోయారు. ఎందరో శక్తిశీలుల సమిష్టి కృషి అంకిత భావానికి మారు పేరుగా నిలుస్తోంది ఇమా కీథల్. ఐకమత్యమై మహాబలం అంటూ పారంపరంగా నిర్వహిస్తున్న ఈ మహిళామణులందరికీ

0: ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి శక్తిశీలి మణిపూర్ రాష్ట్ర రాజధాని అయిన ఇంపాల్లో నిర్వహిస్తున్న ఇమా కీదల్ గురించి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా సుస్వాగతం. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, షణ్ముఖ గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్,

తర్వాత పాట పెళ్ళి పందిరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపిక పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు.

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు,

0: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి.
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: శ్రోతలు FM 103.5 MHz పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట గంగోత్రి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, మాలవిక పాడిన పాట, చంద్రబోస్ గీతరచన, సంగీతం MM కీరవాణి.

తర్వాత పాట గోలీమార్. ఈ చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన పాట. భాస్కర భట్ల గీత రచన, సంగీతం చక్రి.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: చలో పరేడ్ గ్రౌండ్. రావణ ముఖకు కాష్టం పేరుస్తూ, చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా 10th పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
4: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట గోవిందుడు అందరి వాడేలే. ఈ చిత్రం కోసం రంజిత్, విజయ్, యేసుదాస్, సుర్ముఖి, శ్రీవర్ధిని పాడిన పాట. చంద్రబోస్ గీత రచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

భద్ర ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట, కులశేఖర్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
5: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట ఘర్షణ. ఈ చిత్రం కోసం శ్రీనివాస్ పాడిన పాట, కులశేఖర్ గీత రచన, సంగీతం హరీష్ జయరాజ్.

నువ్వు నేను ఈ చిత్రం కోసం సందీప్ ఉషా పాడిన పాట, కులశేఖర్ గీత రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: చలో పరేడ్ గ్రౌండ్స్. రావణ ముఖకు కాష్టం పేరుస్తూ చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణినే సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: గుడుంబ శంకర్ ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట, చంద్రబోస్ గీతరచన, సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రం కోసం సత్య యామిని పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం గోపీ సుందర్.

0: ఇంతటితో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: చలో పరేడ్ గ్రౌండ్స్. తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. May 10th మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
3: आकाशवाणी प्रांतीय वार्तालु चदुतुन्नदि జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట్ర ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వార్తల వివరంగా, హైదరాబాద్ మెట్రో రైలు 2 దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2 దశ సమగ్ర ప్రణాళికను రూపొందించి DPRను ఇప్పటికే సమర్పించామని తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో 2 దశ, మెట్రో 3 దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుతం మెట్రో 1 దశ ప్రభుత్వం పరిధిలో ఉండటంతో 2-3 దశల విస్తరణ సులువవుతుందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2 దశ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 18 కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను, 11 ఫెడరేషన్లకు వైస్ చైర్మన్లను నియమించారు. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యాహ్నం ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా దొంగారి వెంకటేశ్వర్లు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దూదం వెంకటరమణ సహా పలు కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. బుధవారం మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
4: ఆడియో విజువల్ గేమింగ్ సంబంధించిన సంస్థ, ఈ సంస్థ ద్వారా ఇక్కడ శిక్షణ పొందితే అదే విధమైన ప్రతిభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ సంస్థకు సంబంధించిన వారు చాలా మంది వచ్చారు. ఏఐకి సంబంధించి, జెన్ ఏఐకి సంబంధించిన సంస్థ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అందరూ వారి సంస్థకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్రంగా నిలబడాలని టాక్స్ సంస్థ వారు వచ్చారు.
3: ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మల్లెపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
5: మనము మన ప్రాంతం వెనుకబడింది, ఇప్పుడు 100 కోట్లతో దవకన కడుతున్నాం మక్తల. ఈ రోజు మీరు రోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మక్తల కించి పేటకు పోనీకే 1000 గుంతలు, 23 కిలోమీటర్ మనకి సచ్చిన సావ అవుతుంది. 210 కోట్లతోన మక్తల కించి నారాయణపేటకి రోడ్డు సాంక్షన్ తీసుకున్నాం.
3: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి మొక్కజొన్న, వరి దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు లేకుండా

గ్రామ గ్రామాన వేగంగా కొనుగోలు జరుగుతున్నదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1,40,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 కేవీ

0: లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న వరిధాన్యం, మొక్కజొన్నను వారం నుంచి 10 రోజుల్లోగా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ ఐఐఆర్ఆర్లో వరి పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీకి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగి లాల్ జాట్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు నిర్మించిన అత్యాధునిక విత్తన గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యాధిరహిత బయో ఫోర్టిఫైడ్ విత్తనాలను రైతులకు వేగంగా చేరవేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జానకంపేట, నిజామాబాద్, ఇందల్వాయి, సిర్నాపల్లి మధ్య గూడ్స్ షెడ్ల వద్ద ఈ వంతెనలు నిర్మించనున్నారు. కాగా ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భూసేకరణ, అనుమతులు, టెండర్ల పనులు వేగవంతమై ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు రైలు, వాహన ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లా లక్సెట్పేట మండలంలో మృతి చెందిన 4 బాధిత రైతు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తెలిపారు. అకాల వర్ష భీభత్సం వల్ల చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా తాను వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు. అర్హులైన వారికి 5 లక్షల రూపాయలు రైతు బీమా కూడా ఇస్తామని తెలిపారు.
1: ఎమ్మెల్యేగా నా తరఫున 2 లక్షల రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబానికి సొంతగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు తాత్కాలికంగా అందజేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం.
0: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైస్ మిల్లర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
2: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేటువంటి క్రమంలో కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలు తిరుగుతున్న చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో, ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతాలు ఉన్నట్లు వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లను కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకుని వచ్చి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భాన్ని
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ మెట్రో 2 దశకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు రాష్ట్ర ప్రభుత్వం పలు పేర్లు ప్రకటించింది. ఈ వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆకాశవాణి వార్తలింతతో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
4: చలో పరేడ్ గ్రౌండ్స్, తెలంగాణ తలరాత మార్చనీకి వస్తున్నాడు మన మోదీ. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు, మనకు అండగా నిలబడతాడు. మే 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మన మోదీతో కలిసి అడుగులు వేద్దాం, వికసిత తెలంగాణ వైపు కలిసి నడుద్దాం.
3: ముందుగా ఈ పూట ప్రసారం చేసి

ఇదే కార్యక్రమాల వివరాలు 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి. యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయంనగర్ హనుమకొండ విద్యార్థినిలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకట్రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త హర్షం సదానందం. అనంతరం వేసవిలో టమాటా సాగులో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త హర్షం సదానందం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు 7/5/2026 గురువారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, ఇక రాత్రి 9:30 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా ప్రసిద్ధ గీత రచయిత, ఆస్కార్ అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారితో గతంలో ఆకాశవాణి రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే

0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918

0: है तो टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి
2: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. May 10 3:00 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఉన్నట్టుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: చలో పరేడ్ గ్రౌండ్స్ రావణ ముఖకు కాష్టం పేరుస్తూ, చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ, రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా మే 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఏ లక్ష్మీ ప్రసన్న, కె సిరిరెడ్డి, పూజ, ఎం యశస్వి, ఎం రిషిక, కె రిషిత.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నైమ్ నగర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో అమ్మ గొప్పతనాన్ని మనకు వివరించడానికి వస్తుంది లక్ష్మీ ప్రసన్న. విందామా?
1: సృష్టికి మూలం అమ్మ, మమతాను రాగాల రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, తీర్చుకోలేని రుణం అమ్మ. ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్పదేదీ లేదు. అమ్మే లేకపోతే మనం లేము. మనల్ని నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మనకు జన్మనిస్తుంది అమ్మ. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నిటిలో తల్లి బిడ్డల సంబంధం విడదీయరానిది, పవిత్రమైనది. తల్లి కన్నా దైవం లేదని, గాయత్రి కన్నా మంత్రం లేదని ఋషులు చెప్పారు. నా గాయత్రః పరో మంత్రః, నా మాతుః పరదైవతం. అటువంటి తల్లి ప్రతి వ్యక్తికి పూజనీయురాలు, వందనీయురాలు, గౌరవింపబడటంలో తల్లి తరువాతే ఎవరైనా. తల్లి రుణం తీర్చుకోగలమా? తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తల్లి రుణం తీరేది కాదు. ఆమెకి సేవ చేసినా తీరదు, జన్మ జన్మలకు తీరదు. తల్లి రుణం తీర్చుకోలేమని చెప్పే ఓ చిన్న కథ. కాశీనగరంలో గంగాజలాల్లో ఒక గుడి ఉంది. తల్లి రుణం తీర్చుకున్న వ్యక్తి తన చేతితో పైకి లాగితే ఆ గుడి గంగాజలం నుండి బయటపడుతుందంట. కానీ ఇప్పటి వరకు ఆ గుడి నీళ్లలోనే మునిగి ఉంది. కాబట్టి ఓ ఆధునిక కవి, అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మవై పుడితే తప్ప అన్నాడు. మాతృస్వరూపాలు క్షమ, కరుణ, దయ, ప్రేమ లాంటి భావాలకు పర్యాయపదంగా ఉన్న అమ్మ సహనానికి పర్యాయపదం. అందుకే మన సంస్కృతిలో పావనమైన, పవిత్రమైన వస్తువులకు పక్కన తల్లికి పర్యాయపదమైన మాత అనే పదాన్ని చేర్చుకొని గౌరవిస్తుంటాం. ఉదాహరణకు పూజనీయమైన గోవును గోమాత అని పిలవడం మన సాంప్రదాయం. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే పడుతుంటారు. ఆ రకంగా కూడా గోవును తల్లిగా భావిస్తాం. ప్రజలందరినీ భరిస్తున్న భూమాత మనకు ఒట్టి నేల మాత్రమే కాదు, ఆమెకు కృతజ్ఞత తెలియజేయడం కోసం భూమాత అని పిలుచుకుంటాం. మనం పుట్టింది మొదలు ఆమె చనిపోయేదాకా తల్లి మనల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తూనే మన వికాసం కోసం కృషి చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ విషయంలో మనం ఏం చేయాలి? ఆమె పనిలో మనము భాగస్వాములం కావాలి. మనకు వీలు, సమయం దొరికినప్పుడల్లా ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేయడం మన కనీస కర్తవ్యం. తల్లిని ఆదరించాలి, పోషించాలి, ప్రేమగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
0: ఇప్పుడు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో భయానికి లొంగని విప్లవ జ్యోతి చంద్రశేఖర్ ఆజాద్ బానిసత్వం కన్నా మరణమే మేలు అని నమ్మి చివరి శ్వాస వరకు దేశ స్వేచ్ఛకే అంకితమయ్యాడు. ఆయన త్యాగం, ధైర్యం ప్రతి భారతీయ హృదయంలో శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి అంటూ చంద్రశేఖర్ ఆజాద్ జీవిత విశేషాలను వినిపించడానికి వస్తుంది ఎండి షాజియా.
2: మధ్యతరగతి కుటుంబంలో పండిత్ సీతారాం తివారీ అగారా దేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది. కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడి భరించలేక తాను 13వ ఏట ఇల్లు వదిలి ముంబై పారిపోయాడు. 1921లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు. ఉత్సాహంగా తను చదువుతున్న సంస్కృత పాఠశాల యందు ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పారు. పేరేంటి అని అడిగితే ఆజాద్ అని, తన

0: వారి పేరు అడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానం చెప్ప న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు. మళ్ళీ ఆ 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖ్దేవ్ రాజ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఒక చెట్టు కింద ఆజాద్ కూర్చొని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి తిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. 4 వ్యాన్లలో పోలీసులు ఎక్కించుకొని లార్డ్ బవర్ విశ్వేశ్వర స్విన్ ఆల్ఫ్రెడ్ పార్కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ ఆజాద్ తొడల నుండి దూసుకెళ్లిపోయింది. ఆయన బాధను లెక్క చేయక ఆజాద్ తన రివాల్వర్ కాల్చాడు. విశ్వేశ్వర సింహ కాల్పులు జరుగుతుండగా ఆజాద్ కుడి చేతి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాల గుళ్ళ వర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్ ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖ్దేవ్ రాజ్ సురక్షితంగా అక్కడి నుంచి తప్పించిపోయే అందుకు సహకరించాడు. నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువు చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తనకనతను గురిపెట్టి పేల్చుకున్నాడు. ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకై వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువతకు ముందు నిలిచిన ఒక మహత్వ ఉజ్వల ఉదాహరణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆత్మవిశ్వాసంతో భారత క్రికెట్కు కొత్త గుర్తింపు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మైదానంలో ఆయన చూపించే పోరాట స్ఫూర్తి, నాయకత్వం యువతకు గొప్ప ప్రేరణ. రికార్డులకే కాదు, క్రమశిక్షణకు మరియు అంకిత భావానికి కూడా విరాట్ కోహ్లీ నిలువెత్తు ఉదాహరణ అంటూ విరాట్ కోహ్లీ జీవిత విశేషాలు అందిస్తుంది మహాశ్రీ.
2: విరాట్ కోహ్లీ జననం 1988 నవంబర్ 5వ తేదీన ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 క్రికెట్ ప్రపంచ కప్లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లీ భారతదేశం కొరకు 1 శతకం సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. 2 అర్ధశతకములతో కోహ్లీ ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు. కోహ్లీ మరియు నటి అనుష్క శర్మ ఇద్దరు నటించడానికి సంతకం చేసిన ఒక ప్రకటన సెట్లో కలుసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 14 ఏళ్ల టెస్ట్ కెరియర్కు 2025 మే 12 రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన టెస్టులో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు.
1: ఇప్పుడు కాకతీయుల కళా సృష్టికి నిలువెత్తు రూపమైన 1000 స్తంభాల గుడి గొప్పతనాన్ని మనకు వినిపించడానికి వస్తోంది బుష్రాఫ్.
3: 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఆలయ విశేషాలు: ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పాకళ శైలితో అలరారే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పునకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపురలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధానాలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరులకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపురులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలు

0: స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యం పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందని నిస్సంశయం. ఇంతటి ప్రసిద్ధి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కూడా దర్శించుకోవడానికి వస్తారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కాకతీయ సామ్రాజ్యాన్ని ధైర్యంగా పాలించిన మహావీరనారి రాణి రుద్రమాదేవి. యుద్ధ భూమిలోనూ పరిపాలనలోనూ ఆమె చూపిన సామర్థ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆమె శౌర్యం, నాయకత్వం భారతీయ మహిళా శక్తికి అద్భుతమైన ప్రతీక అంటూ రుద్రమదేవి జీవిత విశేషాలను మనకు అందిస్తోంది రిషిక.
2: రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు, ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమాదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. గణపతి దేవుని పట్టపురాణి సోమలాదేవి కుమార్తె రుద్రమాదేవి. ఈమె తండ్రి గణపతి దేవుని పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారులాగా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269 రుద్రమహారాజు బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్యాన్ని సింహాసాన్ని అధిష్ఠించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేక మంది సామంతులు తిరుగుబాటు చేశారు. రుద్రమ్మ తన సేనలతో కలిసి ఈ తిరుగుబాట్లన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె నిడదవోలు చెందిన చాళుక్య వీరభద్రుణ్ణి పెళ్లాడింది. 1262 నుంచే ఆమె స్వతంత్రంగా పరిపాలించటం ప్రారంభించింది. 1268 నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతం వరకు చొచ్చుకొచ్చిన వీరరాజేంద్ర చాళుణ్ణి ఓడించింది. ఆ భూభాగాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కాయస్థ జన్నిగదేవుడు గుంటూరు జిల్లా పల్నాడులోని దుర్గి గ్రామంలో 1269 వేయించిన శాసనం రుద్రమదేవిని పటోధృతిగానే పేర్కొంది. ఆమె తన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరిని మెప్పించి దిగ్విజయంగా పాలన వ్యవహారాలను నిర్వహించారు. 1262 నుంచి 1289 సుమారు 27 పాటు చక్కటి పరిపాలన చేశారు. మన దేశంలో మహిళ పాలకులు చాలా అరుదు. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై బాసిల్లింది. శాంతి స్థుతిరలతో విరజిల్లింది. కీర్తుశకం 1000 నుంచి 1322 దాదాపు 3 పాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక ఊరి చెరువు నుండి అలుగు పోస్తే ఆ వృధా నీరు మరో పల్లెల్లోని చెరువు కుంటల్లోకి వెళ్తుంది. రుద్రమాదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్ధిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసుకట్టు చెరువుల శాస్త్రీయ విధానము ప్రపంచం మొత్తంలో తెలంగాణలో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమాదేవి సూచించిన వ్యవసాయ శాస్త్రీయ విధానం 800 దాటిన తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రధాన మూలాధారం. ప్రతి గ్రామానికి ఉన్న చెరువులు, కుంటలు, లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది. రుద్రమ్మ భుజశక్తి దియుక్తితో శత్రువుల పాలిట సింహస్వప్నమైనది. బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణ తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గజం అంటే ఒరిస్సా వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఆమె సాహసానికి, ధీరత్వానికి, తెగువకు, పాలన దక్షతకు మారుపేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలన పటిమను మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.

0: ఇప్పుడు విందాం. కృత్రిమ మేధస్సు ఆధునిక జీవితంలో పనిని వేగంగా సులభంగా మార్చుతుంది. విద్య, వైద్య, పరిశ్రమలలో AI మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. సరైన వినియోగంతో AI సమాజ అభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది అంటూ కృత్రిమ మేధస్సు ఆవశ్యకతను వివరిస్తుంది తరుణి వైష్ణవి.
1: ఇప్పటి వేగవంతమైన సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు మానవ జీవనంలో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఎదిగింది. ఒకప్పుడు కేవలం పరిశోధనా శాలల్లో మాత్రమే కనిపించిన ఈ సాంకేతికత నేటి రోజుల్లో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ నుంచి పెద్ద పరిశ్రమల వరకు ప్రతి దశలోనూ భాగస్వామి అయ్యింది. మన అవసరాలను అంచనా వేసి పనిచేసే యంత్రాలు, మన మాటలు వినిపించి స్పందించే స్మార్ట్ పరికరాలు, డాక్టర్లకు భవిష్యత్తు సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడే సాధనాలు, ఇవి అన్నీ కృత్రిమ మేధస్సు వల్లే సాధ్యమయ్యాయి. కృత్రిమ మేధస్సు యొక్క ముఖ్య లక్షణం దీన్ని నేర్చుకునే శక్తి. ఒకసారి డేటాను అందిస్తే అది అందులోని నమూనాలను గమనించి మనిషి ఆలోచనల మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే నేడు బ్యాంకులు మోసపూరిత లావాదేవీలను వెంటనే గుర్తించగలుగుతున్నాయి. సోషల్ మీడియా మనకు నచ్చే విషయాలను అంచనా వేసి సూచిస్తోంది. కేవలం పనులను వేగవంతం చేయడమే కాకుండా మనిషికి ప్రమాదకరమైన లేదా శ్రమతో కూడిన పనులను కూడా AI సులభతరం చేస్తోంది. ఆరోగ్య రంగంలో కూడా AI కీలక పాత్ర పోషిస్తోంది. స్కాన్ రిపోర్ట్లను విశ్లేషించి రోగ లక్షణాలను ముందుగానే గుర్తించడం, రోగి శరీర పరిస్థితులను నిరంతరం గమనించి చికిత్స మార్గాన్ని సూచించడం, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా కొత్త మందులను అభివృద్ధి చేయడం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సాంకేతికత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోగులకు న్యాయమైన వైద్య సేవలు అందే అవకాశం పెరుగుతోంది. విద్యారంగంలో కూడా కృత్రిమ మేధస్సు కొత్త దిశలు చూపిస్తోంది. ప్రతి విద్యార్థి చదివే పద్ధతి, అర్థం చేసుకునే వేగం, లోపాలు ఇవన్నీ గమనించి వ్యక్తిగత పాఠ్యావళిని రూపొందించే స్మార్ట్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయులకు బోధనను సులభతరం చేసే అనేక సాధనలు రూపొందుతున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి AI ఆధారిత సిమ్యులేటర్లు, వర్చువల్ రియాలిటీ విధానాలు వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల రంగంలో కూడా AI వలన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. రోబోటిక్ ఆటోమేషన్ వల్ల కొన్ని పనులు నాణ్యతతో, పొరపాట్లు లేకుండా పూర్తవుతున్నాయి. శక్తి వినియోగాన్ని నియంత్రించడం, యంత్రాల్లో వచ్చే లోపాలను ముందే గుర్తించడం వలన కంపెనీలకు ఖర్చులు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో కూడా AI కొత్త పరిష్కారాలు అందిస్తోంది. పంటలో వ్యాధులను గుర్తించడం, నీరు మరియు ఎరువులను సరైన పరిమాణంలో వినియోగించడంలో సహాయం చేయడం ఇలాంటి ప్రయోజనాలు రైతులకు ఎంతో ఉపకరిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధస్సు వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. యాంత్రీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే భయం సమాజంలో ఉంది. అంతేకాక వ్యక్తిగత డేటా భద్రత కాపాడటం, AI తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. అందువల్ల AIను నియంత్రించే చట్టాలు, నైతిక విధానాలు తప్పనిసరిగా ఉండాలి. సాంకేతికత మానవుడికి మేలు చేయాలనే లక్ష్యంతోనే అభివృద్ధి చెందాలి. మొత్తానికి కృత్రిమ మేధస్సు నేటి ప్రపంచాన్ని కొత్త దిశలో నడుపుతున్న విప్లవాత్మక శక్తి అని చెప్పొచ్చు. ఇది మనిషి సౌకర్యాలను పెంచుతూ, సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపిస్తూ, భవిష్యత్తు తరాలకు మరింత తెలివైన ప్రపంచాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సాంకేతికతను జాగ్రత్తగా, బాధ్యతతో వినియోగించడం అవసరం. అప్పుడే AI మన జీవితాలను మెరుగుపరిచే శక్తిగా నిలుస్తుంది.
0: కార్యక్రమంలో చివరగా విందాం. భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని రాసిన మహానాయకుడు కపిల్ దేవ్. ఆల్రౌండర్గా ఆయన ప్రతిభ, పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి అంటూ ఆయన జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు శ్రావ్య.
2: కపిల్ దేవ్ రామ్లాల్ నిక్కంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959 జనవరి 6 జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రామ్లాల్ నిక్కంజ్ రాజ్ కుమారిలు. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్కు తరలివచ్చి చండీగఢ్లో స్థిరపడ్డారు. DAV కళాశాలలో విద్య అభ్యసించి కపిల్ దేవ్ 1971 దేశ్ ప్రేమ్ ఆజా శిష్యుడిగా కళాశాలలో విద్యాభ్యసించాడు. కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్రౌండర్లో ఒకటిగా పేరు సంపాదించాడు. కపిల్ దేవ్ తన బౌలింగ్తో బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు. 1975 నవంబర్లో కపిల్ దేవ్ హర్యానా తరపున పంజాబ్పై తొలిసారి ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్లో పంజాబ్ 60

0: మూడు పరుగులకే ఇన్నింగ్స్ ముగియడం, హర్యానా విజయం సాధించడం జరిగింది. 1976-76 సీజన్లో జమ్మూకాశ్మీర్పై ఓపెనింగ్ బౌలర్గా రాణించి 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. 1977-78 సీజన్లో సర్వీస్ ఎండ్ సీజన్ మ్యాచ్తో తొలి ఇన్నింగ్లో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి మరోసారి తన ప్రతిభను చాటి చెప్పాడు. అదే మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోనే 3 వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్లో 10 వికెట్ల ఘనతను తొలిసారిగా పొందినాడు. తర్వాత ఇదే ఘనతకు టెస్ట్ క్రికెట్లో కూడా 2 సార్లు సాధించాడు. 1978-79 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్లో కూడా 2 అర్ధశతకాలను సాధించాడు. దులీప్ ట్రోఫీలో 24 ఓవర్లు 65 పరుగులకే 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. కరాచీలోను నేషనల్ స్టేడియంలో జరిగిన 3వ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేసి భారత్ తరపున అతివేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 1979-80 అర్జున అవార్డును సాధించాడు. 1982 పద్మశ్రీ అవార్డును సాధించాడు. 1983 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించాడు. 1991 పద్మవిభూషణ్ అవార్డును సాధించాడు. 2002 విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ చేశాడు. 2013 టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికాను కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపికయ్యాడు.
1: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఎం తరుణి వైష్ణవి, వి లహరి. ధన్యవాదములు.
2: ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హనుమకొండ విద్యార్థినిలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: చలో పరేడ్ గ్రౌండ్. రావణ మూకకు కాష్టం పేరుస్తూ చికిండి రాజకీయాల అంతు తేలుస్తూ రామరాజ్య స్థాపనకు, తెలంగాణ వికాసానికి బాజాప్తా వస్తున్నాడు మన మోదీ. భరోసా ఇస్తున్నాడు మనకై మోదీ. మనతో కలిసి నడుస్తున్న మన మోదీకి మద్దతుగా 10 పరేడ్ గ్రౌండ్ సభను జయప్రదం చేద్దాం.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
5: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
6: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
5: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
6: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
5: వేరే మార్గాల కోసం వెతకండి,
6: ఆకాశవాణినే సంప్రదించండి.
5: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
7: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను చిత్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: లంకంత రాక్షస సామ్రాజ్యాన్ని హనుమంతుడు తగులబెట్టినట్టు బెంగాల్లో తృణమూల్ చీకటి పాలనను

0: గుర్తు చేసిండ్రు మన మోదీ. ఇక తెలంగాణలో అరాచక పాలన అంతమే తదుపరి లక్ష్యంగా రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళ్దాం. మన మోదీతో కలిసి అడుగేద్దాం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
2: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC 2026 సంవత్సరానికి గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్ష ఆధారంగా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీని చేపడతారు. ఇందులో భాగంగా 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2026 ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి హిందీ లేదా ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 100 పదాలు, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 16, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో 175, అకౌంట్స్ విభాగంలో 25, ఎమ్యూనిటీస్ విభాగంలో 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెక్రటరీ 8 ఖాళీలను, క్వాలిటీ అజ్యూరెన్స్ విభాగంలో 30, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో 2 అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 250 ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా ఎంఏ లేదా ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా గల వివిధ జోన్లలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనరల్ విభాగంలో 40 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీలో 10 గ్రేడ్ బి ఆఫీసర్స్ ఖాళీలను, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగంలో 10 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. Phase 1, Phase 2 రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 20, 2026.
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరా అవుతున్నాయి.

0: అయిని పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వార్తలు వివరంగా. తమిళనాడులో టీవీకి అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. 50 విజయ్ తమ పార్టీ సీనియర్ నాయకులు కెఏ సెంగోత్యన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, ఆదవ్ అర్జున్లతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు తక్కువ. 2 చోట్ల నుంచి విజయం సాధించిన విజయ్ ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాగా తొలుత కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోండకర్ విజయ్ని కలిసి తమ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ లేఖను అందజేశారు. ఇలా ఉండగా టీవీకి ఆహ్వానంపై ఆ పార్టీ కూటమిలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమ వలవన్ చెప్పారు. వీసీకే తరపున 2 సభ్యులు ఎన్నికయ్యారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్ వియత్నాం దేశాల మధ్య ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ,
1: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రీమెంట్ ఐటికా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయి. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగీ. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్త్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లాయ్ చైన్ రిజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
0: వియత్నాం అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 సంబంధాలకు ఎంతో ప్రాధాన్యముందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ జియాంగ్తో సమావేశమయ్యారు. భారత్ వియత్నాం దేశాల మధ్య సుదీర్ఘకాలంగా అనేక ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయంలో ఆ దేశ రక్షణ మంత్రితో చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమ్ ఈరోజు మన శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమై ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి అనేక అంశాలపై ఉభయ దేశాల మధ్య సహకారానికి సంబంధించి చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహజమైన సారూప్యం ఉందని తెలిపారు. ఉభయ దేశాలు ఆవిష్కరణ రంగంలో కలిసిమెలిసి కృషి సాగించి సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయాలన్నారు. జపాన్ మంత్రి కిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం శీఘ్రగతిన ఆర్థిక అభివృద్ధి సాధించడం, ఆవిష్కరణ రంగంలో పటిష్టమైన లక్ష్యంతో కృషి సాగించడం వంటి అంశాలపై ప్రశంసలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాసనసభ ఎన్నికలు, 2026 ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పారదర్శకతలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఐటీ వేదిక ఈసీ నెట్ కీలక పాత్ర నిర్వహించింది. ఈసీ నెట్ యాప్ నుంచి 10 డౌన్లోడ్లు గణనీయమైన విషయమని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఎన్నికల ఓటర్ లెక్కింపు జరిగిన 4వ తేదీనాడు 98.3 హిట్స్, సగటున నిమిషానికి 3 హిట్స్ నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని, కొరత గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి

0: ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరులతో మాట్లాడుతూ, వంట కోసం ఉపయోగించే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, 100% ఎల్పీజీ లభిస్తున్నదని, వాణిజ్య సిలిండర్లు మాత్రం 70% అందుతున్నట్టు పేర్కొన్నారు.
1: जो घरेलू कुकिंग एलपीजी सिलेंडर का प्राइस है वो चेंज नहीं हुआ है. जो आपने इंक्रीज की बात की वो सिर्फ कमर्शियल के सिलेंडर के लिए हुई है. मैं दोबारा से कहती हूँ कि डोमेस्टिक एलपीजी सिलेंडर पर कोई इंक्रीज नहीं हुआ है. इसी तरह जो पेट्रोल पंप पर पेट्रोल और डीजल है उसके प्राइस में भी अभी कोई वृद्धि नहीं की गई है.
0: పలు దేశాలకు తరలించి అక్కడ సైబర్ నేరాలకు వాడుకుంటున్న ముఠాను సిబిఐ పట్టుకుంది. సైబర్ నేరాల నెట్వర్క్ మన వారికి ఉద్యోగాల ఆశ చూపి ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్టు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ ముంబై, ఢిల్లీ, లక్నౌ, కాశీపూర్, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని గోండాలలో సోదాలు జరిపింది. దీంతో పాటుగా బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెట్వర్క్లో పాల్పంచుకుంటున్న వారి వద్ద క్రిప్టోకరెన్సీతో పాటుగా పలు ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ కనుగొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ, స్వీకారోత్సవం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో తమ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళీఘాట్లోని తమ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తృణమూల్ తరపున మొత్తం 80 మంది ఎన్నిక కాగా 69 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను గువాహటిలోని లోక్భవన్లో కలిసి రాజీనామా అందజేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డాక్టర్ శర్మ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత మంత్రిమండలి ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కూడా గట్టి పోటీచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఢిల్లీలో గిడ్డంగుల రంగం నియంత్రణపై ఆ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల శాఖలో ప్రతిపాదిత మార్పులు, నియంత్రణ స్వరూపంపై సమావేశంలో చర్చలు జరిపినట్లు కేంద్ర సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కూరగాయల సాగులు, మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం, ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం.
1: వేసవిలో కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం అనే అంశం మీద తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజకుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజకుమార్ గారు.

0: చీడపీడల యాజమాన్యం అనే అంశం మీద తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజకుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజకుమార్ గారు.
1: నమస్కారం అండి.
0: రాజకుమార్ గారు, ప్రస్తుతం ఈ వేసవి కాలంలో, ఈ వేసవి సీజన్లో కూరగాయలలో చీడపీడల యాజమాన్యం అనేది ఎలా తీసుకోవాలి, దాని గురించి క్షుణ్ణంగా మీద సలహాలు సూచనలు అందించండి.
1: ముఖ్యంగా అయితే మనకి ప్రధానంగా వేసవి కాలంలో ప్రధానమైన కూరగాయల పంటలు వచ్చేసి టమాటా, వంగ, పచ్చిమిరప, అలాగే బెండ, ఆకుకూరలు ఇలాంటివి మనము సాగు చేస్తూ ఉంటాము. వీటిలో ప్రధానంగా వచ్చేసి ఎక్కువ సాగు విస్తీర్ణంలో మనకు కనపడేవి అయితే టమాటా, బెండకాయ, అలాగే గోరుచిక్కుడుకాయ కూడా మనకి సాగులోకి రైతులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనము సరైన యాజమాన్య పద్ధతులు, అలాగే వేసవిలో అధికంగా ఆశించే ఈ చీడపీడల యాజమాన్యం సరైన సమయంలో సరైన పద్ధతిలో శాస్త్రీయంగా మనకు శాస్త్రవేత్తలు చెప్పినట్టు చేసినట్లయితే మనకు మంచి దిగుబడులు రావడం, అలాగే సరైన సమయంలో చీడపీడల ఉధృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు కూడా సాధించవచ్చండి.
0: వేసవిలో ఎలాంటి కూరగాయల సాగు చేసుకోవచ్చు అనే దాని మీద చెప్పండి. మరి
1: ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లు టమాటా, వంగ, మిరప, బెండ ఆకుకూరలు, గోరుచిక్కుడు, తీగజాతి కూరగాయలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వేసవి కాలంలో అనుకూలము. ముఖ్యంగా ఏంటంటే వేసవిలో వేసినప్పుడు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది వర్షాకాలంలో వేసుకునే నాటు వేసేటప్పుడు మనం ఇచ్చుకునే ఏదైతే మొక్కకి ఇచ్చుకునే గ్యాప్ అనేది ఇక్కడ వేసవి కాలంలో తగ్గించుకోవాలండి. అలాగే విత్తనం మోతాదు కూడా కొంత ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే మనకి మొలక శాతం తగ్గడం కానివ్వండి, అలాగే ఈ ఎండ వేడికి మొలకెత్తకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే టమాటా కానివ్వండి, వంగ కానివ్వండి, బెండ కానివ్వండి, పచ్చిమిరపక కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో పెట్టేదానికన్నా ఒక సాల్కి సాల్కి ఒక అర ఫీట్ తగ్గించుకుంటూ, అలాగే మొక్కకి మొక్కకు కూడా చాలా దగ్గరగా పెట్టుకుని, అదే టమాటా అయితే మనకి ఏదైతే మనం మొక్కజొన్న కండలు తీసేసిన తర్వాత మనకి మొదలు ఈ ఊతంగా మనం వాడుకుని దాని మీద కూడా మనము పండించుకోవచ్చు.

0: తగ్గడం కానివ్వండి, అలాగే ఈ ఎండ వేడికి మొలకెత్తకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే టమాటా కానివ్వండి, వంగ కానివ్వండి, బెండ కానివ్వండి, పచ్చిమిరపకాయ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో పెట్టేదానికన్నా ఒక సాల్కి సాల్కి ఒక అర ఫీట్ తగ్గించుకుంటూ, అలాగే మొక్కకి మొక్కకు కూడా చాలా దగ్గరగా పెట్టుకుని, అదే టమాటా అయితే మనకి ఏదైతే మనం మొక్కజొన్న కండలు తీసేసిన తర్వాత మనకి మొదలు ఈ ఊతంగా మనం వాడుకుని దాని మీద కూడా మనము పండించుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి నేరుగా ఎండపడకుండా మనకి మొక్కలు చనిపోకుండా దానికి ఎలాంటి హాని కలగకుండా కూడా మనం మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి పంటలన్నీ కూడా పండించుకోవచ్చు అండి.
1: ఇంకా రాజ్కుమార్ గారు, ప్రధానంగా ఎండ తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
0: మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత మనం తగ్గించుకోవడానికి వీలైతే మనము షేడ్ నెట్స్ కింద మనం కూరగాయలను పండించడం, లేదంటే టెంపరరీగా షేడ్ నెట్లు కూడా మనము పందిళ్ళలాగా వేసుకుని దాని కింద పండించుకున్నట్లయితే మనకి ఎండ వేడి అనేది తగలకుండా, పూత అనేది రాలిపోకుండా మనం కాపాడుకోగలం. అదేవిధంగా ఆకుకూర లాంటి కొత్తిమీర కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఈ షేడ్ నెట్లలో మనం పెంచుకున్నట్లయితే తక్కువ విస్తీర్ణంలో మనం దఫదఫాలుగా కోసుకునేటట్టు మనం స్టాగర్డ్ సోయింగ్ అంటాము, అంటే ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ మనం విత్తుకున్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు తాజా ఆకుకూరలు అలాగే

0: కూరగాయలు కూడా మనము మార్కెట్లోకి తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా ఎండాకాలంలో మనకి మంచి రేటు కూడా పలికే అవకాశం ఉంది.
1: టమాటా పంటలో ఎలాంటి చీడపీడలను గమనించవచ్చు, ఎలాంటి చర్యలు చేపట్టాలో చెప్పండి. మరి
0: ముఖ్యంగా టమాటా మనకి వివిధ దశల్లో ఉంది. కొంత ఈ జనవరి ఫిబ్రవరిలో నాటుకున్నవైతే పూత నుంచి కాయ దశలో, ఇంకొంచెం లేటుగా అయితే పూత వచ్చే దశలో ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ మార్చి నెలలోనే అధిక ఎండలు, అధిక వేడి తీవ్రత అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనము నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అదేవిధంగా నీరు అనేది మొక్కకి పొద్దున 9:30 నుంచి 10 లోపలు అందించినట్లయితే, అలాగే సాయంత్రం పూట 3:30-4 తర్వాత మాత్రమే మనకు మొక్కలకు నీళ్లు పెట్టుకునే విధంగా చూసుకోవాలి. లేకపోతే మొక్కలు మిట్ట మధ్యాహ్నం నీళ్లు పెట్టినట్లయితే మొక్కలు వడలిపోయే ఛాన్స్ ఉందండి, అలాగే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా మనం టమాటాలు చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం ఈ వేడి వాతావరణానికి మనకి తెల్లదోమ ఆశించే అవకాశం చాలా ఉంది. ఈ తెల్లదోమ ఆశించిన మొక్కలు ఆకులు ముడుచుకుని ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాగే ఈ ఆకు ముడత మనము రకరకాల తెల్లదోమ నివారణకు ముఖ్యంగా మనము ఈ పసుపు రంగు జిగురట్టలు అనేది ప్రధాన పొలంలో మనము ఎకరానికి ఒక 10 నుంచి 15 వరకు మనం పెట్టుకున్నట్లయితే తెల్లదోమను ఆకర్షించి తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే తెల్లదోమ ఉధృతి గమనించినప్పుడు మనము దీనికి నివారణగా మొదటగా 0.2 గ్రాములు అష్టమప్రిట్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ మందును లీటర్ నీటికి కలుపుకుని పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు అనేవి మనం మార్చి కొట్టుకోవాలి. అలాగే మనము ఈ టమాటా పంట చుట్టూరుగా కూడా మనకి జొన్న కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఒక 2-3 వరుసలు కానీ మనము వేసుకున్నట్లయితే, పంట వేసుకునే 15-20 రోజుల ముందే అవి విత్తుకున్నట్లయితే మనకి ఇవి మొక్కల కన్నా ఎక్కువగా ఎదిగి ఈ తెల్లదోమ అలాగే వివిధ రసం పీల్చే పురుగుల్ని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వెళ్లకుండా ఆపగలుగుతాయండి. అదేవిధంగా మనకి దీంట్లో తెగుళ్ళ విషయానికి వస్తే ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలంగా ఉంది. దీన్ని గమనించినప్పుడు మనం 1 గ్రాము పెరాక్లోస్ట్రోబిన్ అనే మందుని లీటర్ నీటికి కలుపుకుని ఆకులపై తడిచేలాగా పూర్తిగా పిచికారీ చేసుకోవాలి. మనం ఈ తెగుళ్ల మందును ఎప్పుడైనా కూడా మనము 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ల ఉధృతి బాగా తగ్గించుకోవచ్చండి.
1: వంగలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, ఈ ఉధృతి ఎలా ఉంటుంది, ఆ ఉధృతిని ఎలా తగ్గించుకోవాలి? మరి
0: ముఖ్యంగా వంగ విషయానికి వస్తే ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉండి చాలా నష్టం కలిగిస్తుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే అది మొదట శాకే దశలో ఏమో కొమ్మలు ఆశించడము, పూత వచ్చే సమయంకి అది కొమ్మ నుంచి మెల్లగా పూత దగ్గరికి వెళ్ళి గుడ్లు పెట్టి మనకి కాయ ఎదుగుదల సమయంలో కూడా మనకి పూర్తిగా పంటను నాశనం చేసే విధంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మనము మొదటి దశలో శాకీయ దశలోనే లింగాకర్షక బుట్టలు పెట్టి మనము ఈ పురుగు యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. దాన్ని మానిటరింగ్ అంటాము. దీనికి గాను మనకు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. ఆ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకుని మనము పురుగులు కౌంట్ని అంటే మనకు ఎంత పడుతున్నాయి అనే చూసుకుంటూ ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే మనం వెంటనే మాస్ ట్రాపింగ్ అనే పద్ధతి ద్వారా మనము ఎకరానికి 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని ఈ పురుగుల్ని మనం బంధించవచ్చు. దాని తద్వారా మనకు ఈ పురుగుల సంపర్కాన్ని ఆపి మనము గుడ్లు పెట్టేదాన్ని ఆపచ్చు. దానివల్ల మొత్తంగా పురుగుల ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ ఆశించిన ఎక్కడైతే కొమ్మలు ఉంటాయో అవి తలలు వంగిపోయి ఉంటాయి. వీటిని గమనించిన వెంటనే ఆ తుంచి వేసి నాశనం చేసి మనము 2 మిల్లీమీటర్ల ప్రొఫెనోఫాజ్ లేదా 0.4 గ్రాముల ఎమామెక్టిన్ బెంజైట్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లార్వాల్ని మనం ఉధృతిని తగ్గించుకోవచ్చండి.
1: మిరప మరియు బెండలు రసం పీల్చే పురుగు మరియు ఇతర చీడపీడలను ఎలా నివారించుకోవాలి, ఆ తెగుళ్లను పూర్తి స్థాయిలో ఎలా నివారించుకుంటే బాగుంటుంది?
0: ముఖ్యంగా అయితే మిరప అలాగే బెండ వీటిలో ముఖ్యంగా ప్రధానంగా మనకి చూసుకునే సమస్య ఏంటంటే పచ్చిమిరప కానివ్వండి బెండ కానివ్వండి రసం పీల్చే పురుగుల ఉధృతి, ముఖ్యంగా తెల్లదోమ అలాగే పేనుబంక సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. వీటి నివారణకు మనం ఇందాక చెప్పుకున్నట్లు తెల్లదోమకైతే ఈ పసుపు రంగు జిగురట్టలు ఎక్క

0: దానికి 10 చొప్పున. అలాగే తామర పురుగులు, మురపలో ముఖ్యంగా మనం గమనిస్తున్నది తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు కానీ తామర పురుగులకి మనము ఈ నీలిరంగు జిగురట్టల్ని మనం ఎకరాన 30 నుంచి 40 వరకు పెట్టుకున్నట్లయితే వాటి ఉధృతిని గమనిస్తూ మనము రసం పీల్చే పురుగులకు నివారణ చర్యలు చేపట్టవచ్చండి. ఈ రెండింటికి కూడా మనకి ఏంటంటే ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి వల్ల గిడ్సబారిపోవడము అలాగే మొక్క ఎదుగుదల లేకపోవడం గమనించవచ్చు. వీటి నివారణకు మిరపలో అయితే ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాములు అస్ఫేటు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు మనము జిగురట్టలు పెట్టుకున్నట్లయితే సమర్థవంతంగా మనము అరికట్టుకోవచ్చు. అలాగే మనము టమాటాలో పెట్టుకున్నట్టే పొలం చుట్టూరు ఈ జొన్న కానివ్వండి, మొక్కజొన్న పంటలు కానివ్వండి, ఎత్తుగా పెరిగే పంటలు మనం 2 నుంచి 3 వరుసలు వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఒక పొలం నుండి లేకపోతే ఒక క్షేత్రం నుండి ఇంకో క్షేత్రం వెళ్లకుండా మనం ఆపగలుగుతాం. అలాగే బెండలో అయితే మనకి ఈ రసం పీల్చే పురుగులతో పాటు మనకి కాయదొలచు పురుగు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ కాయదొలచు పురుగు కూడా మనకు ఈ కాయల్ని తొలిచివేసి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనికి గాను మనకి బెండలో కూడా ఈ బెండకు సంబంధించిన ఏదైతే కాయదొలచు పురుగు ఉంటుందో దానికి గాను మనకి లింగాకర్ష బుట్టలు దొరుకుతాయి. ఆ లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 వరకు ఏర్పాటు చేసుకుని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే మనం దానికి ఇందాక చెప్పుకున్నట్లు మనం ఎమామిక్టిన్ బెంజైట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగును నివారించుకోవచ్చు.
1: తీగజాతి కూరగాయల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటిస్తే మనం అధిక దిగుబడులు తీసుకోవచ్చు?
0: ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో అయితే మనకి బీర, కాకర, సొరకాయ అలాగే పుచ్చకాయ అధికంగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే దోసకాయ కూడా, కీర దోసకాయ లాంటివి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వేసవి సమయంలో వాతావరణం పొడిగా ఉండడము మంచి దిగుబడి సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఎండ వేడికి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల మొగ పుష్పాలు ఎక్కువగా వచ్చినప్పుడు దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మొక్కలు నాటుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొలక శాతం మంచిగా మెయింటైన్ చేసుకుంటూ అలాగే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంచుకోవాలండి. ఎందుకంటే ఎండాకాలం ఎదుగుదల వర్షాకాలం అంత ఉండదు కాబట్టి అధిక సాంద్రతలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఆడపూల సంతతి ఎక్కువగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు పూత వచ్చి పిందె కట్టే సమయంలో కూడా మనం బోరాక్స్ని పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయల్లో మనం చూసుకున్నట్లయితే ఈ పండుగ సమస్య చాలా అధికంగా ఉంటుంది. ఈ పండుగ మొదటి నుంచి మనము పిందె కట్టే సమయంలో ఏదైతే పిందెలు ఉంటాయో పిందెల కాడల భాగంలో చిన్న రంధ్రం చేసి దాంట్లో గుడ్డు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మన కాయ ఎదుగుదల సమయంలో అది పిల్ల లోపల తొలిచివేసి మొత్తం నష్టాన్ని కలిగిస్తుంది. దానివల్ల ముందు ముందు వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో తొందరగా పండివారిపోవడము లేదంటే రాలిపోవడము లేకపోతే ఎదుగుదల లేకపోవడము, వంకర తిరగడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. ఈ వీటన్నిటి నివారణకు మనము ఈ పండుగ నివారణకు పండుగ బుట్టలు, లింగాకర్ష బుట్టలు దొరుకుతాయి. ఈ బుట్టలు ఎకరాని 1 నుంచి 2 ఎకరానికి పెట్టుకుని ఇవి తీగజాతి కూరగాయలకు సంబంధించిన లూర్స్ ఏదైతే ఉంటుందో కుక్కర్ లూర్ అని ఉంటుంది, అది మాత్రమే పెట్టుకోవాలి. అది పెట్టుకున్నట్లయితే మనకు ఈ తీగజాతి కూరగాయలు ఆశించే పండుగల్ని మనము ఆకర్షింపజేసి వాటి నష్టాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా మనకి దీంట్లో పౌడర్ మిల్లు అంటే బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గాను క్లోరోథెలనిల్ అనే మందుని మనము పిచికారీ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనకి వేసవి కాలంలో సల్ఫర్ అంటే గంధకం కారకమైన మందులు కానీ తీగజాతి కూరగాయల్లో వాడకూడదు. అది వాడినట్లయితే మనకు మొక్కలు మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో రైతు సోదరులు ఇదొకటి గమనించుకోవాలి, గంధకానికి సంబంధించింది తీగజాతి కూరగాయలు అస్సలు వాడకూడదు.
1: ఎలాంటి ఆకుకూరలు వేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మరి.
0: ముఖ్యంగా మనకి ఆకుకూరల విషయానికి వస్తే మనకి కొత్తిమీర, పాలకూర,

0: బచ్చలి కూర, మెంతు కూర వంటి ఆకుకూరలు మనం వేసుకోవచ్చు అండి. ఇకపోతే ఏంటంటే కొత్తిమీరకి డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి, అలాగే మెంతి కూరకు కూడా మనము వీలైతే చలవ పంది లాంటి షేడ్ నెట్స్ కింద మనం ఈ ఆకుకూరలు పెంచుకుని తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించి ఆదాయం కూడా మనము బాగా పొందవచ్చు. దీనికి అనుగుణంగాను ఒకేసారి విత్తుకోకుండా ఇందాక చెప్పుకున్నట్లు మనము దఫదఫాలుగా ఒక 7 నుంచి 10 రోజులు వ్యవధి గ్యాప్ ఇచ్చుకుని మనము ఈ ఆకుకూరలు విత్తుకున్నట్లయితే మనకి కొత్తిమీర అయితే ఇది 2 నుంచి 3 సార్లు కోతకు తీసుకోవచ్చండి. అదేవిధంగా పాలకూర కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, ఇవి మనకు ఎప్పటికప్పుడు కోసుకుంటూ పాలకూరలో కూడా తోటకూరలో కూడా మనకు 2 కట్టింగ్ల వరకు తీసుకోవచ్చు. మెంతి కూర అయితే 15-20 రోజులు కానీ లేకపోతే వారం 10 రోజుల మధ్యలో కూడా మనము పీక్కుని చిన్న చిన్న కట్టలు కట్టుకుని మనం అమ్ముకోవచ్చు.
1: రాజకుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. వేసవి కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు చిల్లా రైతులు తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకట్రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: చలో పరేడ్ గ్రౌండ్స్, మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు. 9,377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
5: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
6: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
5: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
6: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
5: వేరే మార్గాల కోసం వెతకండి,
6: ఆకాశవాణిని సంప్రదించండి.
5: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేసవిలో టమాటా సాగులో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచకలపేట గ్రామ రైతు నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం.
7: వేసవి కాలంలో టమాటా పంట, అదేవిధంగా మిర్చి, మొక్కజొన్న ఈ పంటలు ఏ విధంగా పండిస్తారు, ఈ పంటలను అధిక దిగుబడులు తీయాలంటే ఏం చేయాలనే దాని మీద నాగరాజు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి నాగరాజు గారు.
8: నమస్కారం
7: నాగరాజు గారు. ఈ వేసవి సీజన్లో టమాటా పంటను ఎలా పండిస్తున్నారు, టమాటాను పండించాలంటే ముందు ఏం చేసుకోవాలి?
8: నేల దుక్కి మంచిగా చేసుకొని అలా డిఏపి కాంప్లెక్స్ అవి ఇవి దుక్కిల్నే కలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నారు మడి చేసుకొని నారు నాటుకోవాలి. నాటు నాసుకున్నాక గడ్డి కలుపు పడకుండా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థం మన పిచికారీ చేయాల్సిన ఏమంటే దానికి పేను అన్న పురుగు మందు ఒకసారి 2 కడితే దుక్కి మంచిగా చేసుకుంటే పురుగు కూడా ఎక్కువ ఆశించదు. చేసుకోవాలి నేల మంచి శుభ్రంగా ఉంటే ఇది కలుపు పడనీయద్దు.
7: టమాటా పంటను పండించాలంటే ముందుగా భూమిని ఎట్లా చదువు చేసుకోవాలి, ఏ సీజన్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఎట్లా చేసుకోవాలి?
8: మనం పంట ఇప్పుడు వేసుకోవాలంటే 1-20 రోజుల ముందు చేసుకోవాలి. చేసుకున్నాక దాని ఎండ ఎండి మంచిగా ఎండబెట్టాలి. దుక్కి ఎంత ఎండితే అంత మంచిగా పనిచేస్తుంది. పనిచేసినాక మళ్ళా మనం నారు పోసి నాటుకుంటే బాగా వస్తుంది. ఇది అప్పుడప్పుడు చేస్తే దానికి మనం పెడితే దాని ఫలితం ఉండదు. మనం అయ్యో పెట్టినాం కదా ఇది వస్తలేదు బాగలేదు అనుకుంటే మనం దుక్కిని మంచిగా చేసుకుంటేనే అది బాగుంటుంది.
7: సరే, దుక్కిని దున్నేటప్పుడు గతంలో మన తాతల వయసులో కానీ తండ్రుల వయసులో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్ల నాగలి దున్నారు.
8: ఎడ్ల నాగలి
7: మరి ఇప్పుడు ఎడ్ల నాగలి దున్నితే బాగుంటుందా లేదంటే ట్రాక్టర్ కానీ కల్టివేటర్ కానీ ఇవి ఉన్నాయి కదా వాటితో కొడితే బాగుంటుందా?
8: ఎడ్ల నాగలి అంటే ఇప్పుడు ఎడ్లు లేవు అవి లేక ఇప్పుడు ట్రాక్టర్ తోటి అలక అయిపోతా. ఇప్పుడు ట్రాక్టర్లతోటే చేసి తొందర కొడతాను. ఎడ్ల అంటే లేవు అతను లేట్ ప్రాసెస్ అని ఇప్పుడు అలకడ అయ్యే పని చూస్తాను. అది లేటు ఇది అంత ఎందుకు అని ఆరాటం ఎందుకు అని తొందరగా అయ్యే చూస్తాను కానీ అది నష్టమే.

0: చూసుకుంటా లేరు.
1: మీరు ఏ పద్ధతిలో ఓన్లీ ట్రాక్టర్ తోటి చేస్తారు?
0: ట్రాక్టర్ తోటి.
1: సరే, ఇప్పుడు ఎడ్ల నాగలతో చేస్తే మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయా, ట్రాక్టర్ తోటి చేస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి?
0: ట్రాక్టర్ తోటి ఎక్కువ ఖర్చు అవుతాయి, ఎత్తు పని తొందరగా చూస్తాను కానీ ఖర్చు అయ్యే చూస్తే లేరు.
1: సరే, ఇప్పుడు ఈ టమాటా పంటకు ఉక్కి దున్నుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గతంలో గడ్డి పడకుండా గడ్డి మందు చల్లేది, కొంతమంది ఏమో గడ్డి మందు కొడుతున్నారు. ఇప్పుడు పంపులకు స్ప్రే చేస్తాను. ఏ రకంగా చేస్తే బాగుంటుంది పోని? ఈ గడ్డి మందు కొడితే మరి టమాటా పంటకి ఏమైనా ఇబ్బంది అయిద్దా?
0: ఇట్లా ఇప్పుడు కొట్టినప్పుడు ఏం కాదు, తర్వాత ఎఫెక్ట్ పడుతుంది. పూత దశకు వచ్చినాక వైరస్ తెగుళ్ళు అది ఇది వ్యాపిస్తుంది.
1: అంటే ఇట్లా గడ్డి మందు ఇట్లా ఎట్లా కొడితే బాగుంటుంది? మనుషులతో తీసేస్తే బాగుంటుంది?
0: మనుషులతో తీయించుకుంటేనే చెట్టుకైనా ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. అది కొడితే అప్పటి మందం పని చేస్తే మళ్ళీ చెట్టుకి ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్ లో పూత కచ్చే దశ పింద రాలిపోవడం, అది పూత పూసి కటవుడు అది చెంత. ఏంటంటే మనం అనుకుంటాం కదా భూమిలో లోపం వచ్చు అనుకుంటాం, కానీ గడ్డి మందు కొట్టుట కూడా కొంత దెబ్బతింటది.
1: అంటే గతంలో గడ్డి మందు అనేది లేదు?
0: లేదు. అప్పుడు గడ్డి మందు లేక ముందుకు ఇంత వైరస్ తెగుళ్ళు ఏం రాలే. ఇప్పుడు బాగా ఈ గడ్డి మందులు అవి వచ్చుట్లా ఈ స్ప్రే చేసుట్లా పత్తిలా మనం కలుపుకు గడ్డి మందు కొట్లా అది భూమి ఇలా ఎఫెక్ట్ బాగా పడుతుంది. అట్లా పంటలు పండక పోతాయి, పంటలు పండుతలు, కాపు తక్కువ వస్తుంది.
1: కాపు తక్కువ. ఇంకా నాగరాజు గారు, గతంలో ఏంటంటే గడక తిన్నోళ్ళు గట్టిగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు అన్నం తిన్నోళ్ళు ఈ గడ్డి మందులు కొట్టిన తర్వాత కూరగాయలు కానీ టమాటాలు కానీ ఇంకా వేరే ఏది తిన్నా కానీ గడ్డి మందు కొట్టడం తినడం వల్ల కొంతమందికి వయసులో ఉన్నప్పుడే బీపీలు షుగర్లు వస్తున్నాయి. మరి గడ్డి మందు అనేది ఇట్లా పనిచేస్తుందా, ఇట్లా మనిషికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా?
0: ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనుషుల మీద ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు టమాటా కూర తింటే ఎంతో టేస్ట్, ఒక ఇంట్లో వండుకుంటే ఎక్కడికో కొట్టేది. అట్లాంటిది మనం తింటే మన నోరికే టేస్ట్ వస్తలేదు,
1: వాసన
0: వాసన లేదు. అట్లా మనం నష్టపోతానో అది తిందామన్న రుచి దొరుకుతలేదు. ఒకప్పుడు వండుకొని తినాలంటే నాలుగు ఇండ్లకు వచ్చే వాసన వచ్చేది. అట్లా ఇప్పుడు అంతా మందులు ఇవన్నీ కెమికల్స్ వాడుట్లా భూమి ఖరాబ్ అయితేనే పంటలు నష్టమవుతుంది, మనుషులు కూడా నష్టపరుస్తాను. పెట్టుబడి తక్కువ ఉండాలి, రైతుకు లాభం ఉంటుంది. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, లాభం తక్కువ వస్తుంది.
1: అవును. గతంలో ఇప్పుడు మీ అప్పుడు మందు బస్తాలకు అప్పుడు ఎంత ఉండేది, అప్పుడు ఎంత పంట పండి ఆర్థికంగా డబ్బులు వచ్చేది, ఇప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత డబ్బులు వస్తున్నాయి?
0: అప్పుడు 600-800 20 బస్తా దొరికేది, అప్పుడు ఎక్కువ లాభం ఉండేది. ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టినా నా ఇప్పుడు అప్పుడు 1,200 ఇప్పుడు డిఏపి కావాలన్నా 1,300-1,400 అమ్ముతాను.
1: ప్రత్యామ్నాయంగా వేరే పంటలు ఏమైనా పండిస్తే బాగుంటుంది కదా?
0: వేరే పంటలు అంటే ఏమున్నాయి?
1: టమాటా కాకుండా నీళ్ళు కట్టుకుని పండించే పంటలు ఇంకా ఉంటాయి కదా, పుచ్చ కానీ దోశ కానీ కీరా దోశ కానీ అట్లా.
0: ఇప్పు వాటి పెట్టుబడి వాటికి అవుతుంది, వాటి అవి పెట్టినా వాటికి స్ప్రే చేయక వాటికి తప్పుతాయి. పుచ్చకైనా పెట్టుబడి తప్పుతాయి, ఇప్పుడు స్ప్రే చేయాల్సి వస్తుంది వాటికి కూడా. అడుగు మందులు మాటికి కూడా వేయాల్సి వస్తుంది. పుచ్చ ఒకప్పుడు పుచ్చకాయ కూడా మందులు వేయకుండా పండించిళ్ళు, అసలుంటిది. ఇప్పుడు దానికి మందులు అయింది అది పండుతలేదు. దేనికైనా మందు వాడడం జరుగుతుంది.
1: టమాటా అనేది ఏ పంట అంటే ఇట్లాంటి టమాటా తెచ్చుకుంటే బాగుంటుంది, అంటే రకాలు కూడా ఉంటాయి కదా, మీరు దాన్ని ఎట్లా నిర్ణయించుకుంటారు?
0: మేము ఒకసారి ఈ సంవత్సరం ఏది పండుతుందో మంచి దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ టైం అది నారు పోసి పెంచి పెడతాం.
1: మీకై మీరే నిర్ణయం తీసుకుంటారా, ఎవరన్నా పెద్ద రైతులను ఏమైనా అడుగుతారా?
0: చూస్తాం, చూసినాకనే నిర్ణయం తీసుకుంటాం.
1: టమాటా పంటకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళకు నివారణ ఏం చేయాలి మరి?
0: తెగుళ్ళు అంటే వాటికి ఒకటి పూత దశకు వచ్చేరకు ఇది పూత కటవుడు అది ఇది తెగులు వస్తుంది. దానికి M45 బావిష్టాను ఇవి కొట్టుకో యూజ్ చేసుకోవాలి. పురుగుకు పురుగు మందు స్ప్రే చేసుకోవాలి.
1: టమాటా కూడా అప్పుడప్పుడు పురుగులకు టమాటా పండ్లకు రంధ్రాలు పడతాయి,
0: అది లద్దెపురుగు,
1: అది ఒకటి బూడిద రోగం వస్తుంది. మరి వీటన్నిటికీ ఇట్లా ఏం చేస్తారు, మందులు కొట్టాలంటే మరి మీరే మందులు కొడతారా, లేదంటే ఎవరైనా అడుగుతారా, ఎవరైనా సీనియర్ రైతులను కానీ ఫర్టిలైజర్ షాప్ ఇట్లా పోయి
0: తెలుసుకుంటాం? ఫర్టిలైజర్ షాప్ కైనా పోయి తెలుసుకుంటాం, సీనియర్ రైతులు మాకన్నా ముందు వాడని తెలుసుకొని స్ప్రే చేస్తాం. లేకపోతే మేము ఒకసారి మేమే నిర్ణయించుకొని పలాని పురుగు ఉన్నది దానికి ఏం స్ప్రే చేస్తే పోతుంది అని మేము తెలుసుకుంటాం. ఈ తెగులకు ఇంతకుముందు 5 సంవత్సరం నుంచి పెడతాం కదా, చూస్తాం ఈ తెగులకు వైరస్ తెగులు వస్తాయి కాబట్టి మా ఆటోమేటిక్ మాకు అర్థమైంది కానీ మేము తెచ్చుకొని కొడతాం.
1: సరే, ఇప్పుడు మీరు తెచ్చుకొని కొడతారు కదా, అంటే గత సంవత్సరం ఉన్న పురుగులు గత సంవత్సరం ఉన్నటువంటి తెగుళ్ళు ఈ సంవత్సరం ఉండే, ఎందుకంటే గతంలో పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బాగా యాశించి రైతులు ఇబ్బంది పడి చాలా నష్టపోయినారు. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోగం వస్తుంది కదా, మరి ఇప్పుడు టమాటా కూడా అట్లాంటి అవకాశం వచ్చి అంటే అట్లా

0: రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయా?
1: ఉంటాయి, ఒక్కోసారి వస్తాయి. ఈసా ఓసారి తెండు తెగులు అది ఇది, ఒకసారి వాటికనే నీల చనిపోవుడు, చెట్టు మొత్తానికే నీలబడి చనిపోవుడు, కాండం తెగులు వస్తుంది. అది నిలువుతా మనం అనుకుంటాం కానీ మంచిగా ఉన్నాం అనుకున్నా కాండం తెగు నిలువుతా అది వచ్చి అది అట్లనే నిలబడి చనిపోతుంది.
0: మరి దాన్ని ఎట్లా గుర్తిస్తారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
1: మనం ఇక 4-5 రోజులకు అవుపడుతుంది దానికి వాతావరణం. ఇట్లా కాండం తెగులు అంటే మచ్చలు మచ్చలు ఏర్పడి ఆ కాండం మొత్తం తినుకుంటా పోతుంది, చీమలు తిన్నట్టు ఆ మొత్తం మొదలంతా తినుకుంటా పోవడం జరుగుతుంది. చూసి దాన్ని ఆటోమేటిక్ మనం మందు కొట్టుకోతే మళ్ళీ కంట్రోల్ అవుతుంది.
0: మీరు సొంతగా మందులు కొట్టుకుంటారా లేదంటే ఎవరైనా పార్లర్లను కానీ జీతగాలను పెట్టుకుని అని చేసుకుంటారా? మీ యొక్క పంటలను, మీ యొక్క పంటలు టమాటా పంట పండించేటప్పుడు ఎవరిదైనా సహాయం తీసుకుంటారా? మీ కుటుంబం వాళ్ళు చేస్తారా?
1: మా కుటుంబం వాళ్ళు చేస్తారు.
0: మందులు కొట్టడం కానీ రావడం
1: మేమే కొట్టుకుంటాం. ఉదయం సాయంత్రమే కొట్టుకుంటాం, మధ్యాహ్నం పూట కొట్టదు.
0: ఎట్లా కొట్టాలి మందు?
1: మందు అంటే పొద్దున 7 గంటల నుంచి 12 గంటల లోపు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కొట్టుకోవాలి. పొద్దున్న కొట్టినా అది ఎండకు ఆవిరైపోయి చెట్లకు ఇమ్మడది పనిచేయదు, పురుగు కూడా పనిచేయదు.
0: అంటే దేని తిరుగు కొడతారు మరి? అంటే
1: చేతి పంపు,
0: చేతి పంపు తిరుగు కొడతారా? కొంతమంది ఏం చేస్తారంటే మన తైవాన్ పంపు ఉంటాయి కదా,
1: తైవాన్ పంపుతో చేతి పంపుతో కొట్టుకోవాలి. తైవాన్ పంపుతో కొడితే ఒకడ పడుతుంది, ఒకడ పోతుంది, ఇట్లా ఊపుట్లా గాలినే కలిసిపోతుంది. చేతి పంపుతో కొడితే మంచిగా స్ప్రే చేసి
0: డైరెక్ట్ దాని పడుతుంది. ఇప్పుడు మనం పంపు కొట్టిన తర్వాత తెగుళ్ళకు మనకి ఎన్ని రోజులకు దాని తీట తెల్లంగా పడుతుంది?
1: వారం 5-6 రోజుల వరకు అవుపడుతుంది, రిజల్ట్ అవుపడుతుంది.
0: సరే, ఇప్పుడు
1: మనం ఇవాళ కొట్టినాం ఇవాళనే రావాలి కానీ తొందరపడదు, 5-6 రోజులకు అంజలి స్టార్ట్ అవుతుంది రిజల్ట్. ఇవాళనే కొట్టినాం దీనికి పని చేయలేదా, నిన్న 2 రోజులకే కవర్ అవుతుంది అనుకోవద్దు, 4-5 రోజుల తర్వాత పనిచేస్తుంది.
0: టమాటా పంట పెట్టినప్పటి నుంచి వెళ్ళి మనకి ఇంటికి కాయలు వచ్చేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది?
1: మనకు యావరేజ్ పెట్టినాక ఇంటికి వచ్చే వరకు 56,000 ఖర్చు వస్తుంది.
0: మనకి ఎంత లాభం ఎంత వస్తుంది?
1: లాభం అంటే రేట్ ఉంటే లాభం, రేట్ లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు.
0: ఈ యొక్క టమాటా పంటలో అత్యధిక దిగుబడులు తీయాలంటే, మంచి మంచి టమాటా పండియాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది రైతులకు సలహా చెప్పండి మీరు.
1: మనం అదే ఒకటి గడ్డి మందులు స్ప్రే చేయొద్దు, మనం కలుపు పూలు మనమే నేల దుక్కి ఎడ్లతోటి గుంటుగా కొట్టించి మనం గడ్డి దగ్గర కలుపు లేకుండా ఏర్పాటు చేయాలి. దానికి పంట మీద నష్టం జరగదు, పురుగు కొని ఏదైనా ఆశించదు. మనకు గడ్డి ఉంటేనే, గడ్డి అది ఉంటేనే పురుగు ఆశిస్తుంది, పంటకు తెగుళ్ళు అవి తయారవుతాయి. కలుపు లేకుండా చూసుకోవాలి. దాని రోగం వచ్చినప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అది రాకముందుకే మనం ఎప్పుడు పడతప్పుడు 3 రోజులకు ఒకసారి మంచిగా కానీ ఊకే కొట్టద్దు, మనం దాని తెగులు వచ్చినప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి.
0: సరే నాగరాజు గారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. టమాటా పంటలో రైతులు ఎలా ఆర్థికంగా బలపడాలని, మంచి పంట అందియాలంటే ఏం చేయాలనే దాని మీద మంచి సలహాలు చెప్పారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి టమాటా పంట తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు అండి. నమస్కారం.
2: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు May 10 తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
3: ఇంతటితో పంట పొలాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
4: వికసిత్ భారత్
5: పోషణ్ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
6: శ్రోతలకు నమస్కారం. ఏ దేశ భవిష్యత్తుకైనా పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ భావి భారత పౌరుల ఆరోగ్యం కోసం, పాలిచ్చే తల్లుల కోసం, గర్భవతుల కోసం, వారి పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ గురించి, వీటి ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల గురించి మనకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య గారు. వారిని అడిగి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు.
7: నమస్కారం సార్.
6: మేడం, పోషణ అభియాన్ గురించి వింటూనే ఉంటాం, అయితే మా శ్రోతలకు అతి సులభంగా అర్థమయ్యే విధంగా అసలు ఈ పోషణ అభియాన్

0: కార్యక్రమం అంటే ఏంటి, దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటో కొంచెం వివరిస్తారా?
1: తప్పకుండా సార్. అసలు ఈ పోషణ అభియాన్ అనేది మనకు 2018 మార్చి 8 జున్జున్వాలా జిల్లాలో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి మన ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. పోషణ అంటే పేర్లోనే ఉంది మనకు, పోషణ అని. అభియాన్ అంటే ఉద్యమం అంటే. ఇది పోషణ అభియాన్ అనేది ఒక కార్యక్రమం కాదు, ప్రోగ్రామ్ కాదు, ఒక మూమెంట్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఓన్లీ ప్రజలు, అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచులు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాబడుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి అనమాట. మెయిన్ గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొని పోషకాహార లోపాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.
0: మేడం, మరి ఈ పోషణ అభియాన్ ద్వారా ఎవరెవరికి ఈ కార్యక్రమ సేవలు అందుతాయి?
1: సార్, ఇవి ముఖ్యంగా గర్భవతులకి, బాలింతలకు, అలాగే చిన్నారులకు, అలాగే మన కౌమార దశలో ఉన్నటువంటి అడాలసెంట్ గర్ల్స్ కి, వీళ్ళందరికీ కూడా మన పోషణ అభియాన్ ద్వారా సర్వీసెస్ అందించడం జరుగుతుంది.
0: ఎటువంటి సేవలు అందిస్తారు?
1: ముఖ్యంగా పోషణ అభియాన్లో భాగంగా రక్తహీనత అనేది తగ్గించడం, తల్లుల్లో రక్తహీనత తగ్గించడం, అలాగే మనకు మెయిన్గా లోపపోషణతోని పిల్లలు పుడుతూ ఉన్నారు, ఆ లోపపోషణతోని పుట్టిన పిల్లల్ని నార్మల్గా మార్చడం. సో మంచి పోషకాహారం అందించి తల్లుల్లో పిల్లల్లో ఎలాంటి పోషణ లోపం లేకుండా చేయడమే.
0: ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సరైన పోషణ తిరిగి లభిస్తే మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారుతారా?
1: తప్పకుండా మారుతారు సార్. ఉద్దేశం అదే, ఎవరైతే లోపపోషణతో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం మంచి పోషకాహారం అందించి వాళ్ళని నార్మల్ మామూలు స్థితికి తీసుకురావడం.
0: అయితే మీరు ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళని ఎలా గుర్తిస్తారు? అంటే పిల్లలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ఈ లబ్ధిదారులని మీరు ఎలా గుర్తిస్తారు?
1: మనకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం ఈ కార్యక్రమాలు, ఈ సర్వీసెస్ అన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందిస్తాం సార్. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రతి నెల, మనకు కొన్ని వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి, సో దాని ద్వారా ఎత్తులు, బరువులు ప్రతి ఒక్క చైల్డ్ని తీయడం జరుగుతుంది. సో మనము దాంట్లో భాగంగానే ప్రతి చైల్డ్కి సంబంధించి మనం రిజిస్టర్ కానీ ఆన్లైన్లో కానీ ఎవ్రీ మంత్ మనము అంటే బరువులు, ఎత్తులు, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ తీసి అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మనకు ఒక గ్రోత్ చార్ట్ కూడా ఉంది అనమాట, ఏ కేటగిరీకి అంటే ఏ ఏజ్ పిల్లవాడు ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అని. సో దాని ద్వారా మనము ఆ వయసులో ఉన్న పిల్లవాడు ఆ ఎత్తులో బరువులో ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేసి పిల్లలు అంటే వాళ్ళు ఆ కరెక్ట్గానే ఉన్నారా, లేకపోతే నార్మల్గా ఉన్నారా, లేకపోతే స్టంటింగ్లో కానీ, వేస్టింగ్లో కానీ, అండర్ వెయిట్లో కానీ, అంటే వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి మనకు. సో ఆ కేటగిరీస్లో ఉన్నారా అని పిల్లలను చెక్ చేసుకొని అలా గుర్తిస్తాం సార్. అలాగే గర్భవతులనైతే వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా మనం వెయిట్స్ తూచడం జరుగుతుంది. అలాగే హెచ్పీ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు అంటే నార్మల్గా ఉన్నారా, లోపపోషణతో ఉన్నారా అన్నది కూడా మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది.
0: మేడం, మరైతే ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో కానీ లేకపోతే ఆల్రెడీ గర్భవతులకి పోషకాహారం అందించడంలో కానీ వాళ్ళని గుర్తించడంలో అంటే ఎవరెవరికి ఇలా సర్వీసెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఉన్నారు అనేది మీరు ఎవరి ద్వారా తీసుకుంటారు డేటా?
1: సో మనము అంగన్వాడీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్వే చేసుకుంటారు సార్. సర్వేలో భాగంగా ఏ ఇంట్లో ఏ బెనిఫిషియరీ ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కానీ, లాక్టేటింగ్ మదర్ని కానీ, చైల్డ్ని కానీ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది మన అంగన్వాడీ కేంద్రంలో. అలాగే వాళ్ళకు సంబంధించిన పర్టికులర్ అంటే టెక్నికల్ యాప్స్ కూడా ఉండడం జరిగింది స్టేట్ లెవెల్ నుంచి, సెంట్రల్ లెవెల్ నుంచి. ఆ యాప్స్లలో వాళ్ళు ఆ డేటాని అంతా కూడా ఎవ్రీ మంత్ ఎంట్రీ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ సర్వీసెస్ అందించడానికి అంటే ఈ సేవలు కొనసాగించడానికి ఒక్క ఉమెన్ ఇన్ చైల్డ్ డిపార్ట్మెంట్ అయినా మిగతా డిపార్ట్మెంట్ల అవసరం కూడా ఉపయోగించుకుని మీరు చేస్తారు?
1: ఖచ్చితంగా ఉంటుంది సార్. ముఖ్యంగా అయితే మనకు మెయిన్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కన్వర్జెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే రిమైనింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా, మిషన్ భగీరథ కావచ్చు, డిఆర్డిఏ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, వీళ్ళందరి సహకారంతోనే మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్తో అయితే మన ఎవ్రీ మీటింగ్లో అండ్ అంగన్వాడీ సెంటర్లో జరిపే ప్రతి ఒక్క ఈవెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది. పిల్లలకు అందించాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, సూచనల గురించి కానీ మన ANMs, ఆశాస్, హెల్త్ సూపర్వైజర్స్ అటెండ్ అవుతారు. అలాగే ఎవ్రీ మంత్ మనం ఎవరైతే ఈ మాల్నరిజ్డ్ చిల్డ్రన్స్ని గుర్తిస్తామో ఆ పిల్లలను కూడా మన PHCకి, ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎవ్రీ మంత్ తీసుకెళ్ళి అక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్తో అయితే ఎక్కువ మనకు కన్వర్జెన్స్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్, మిషన్ భగీరథ అయితే మన అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ సప్లై అందించడానికి, అలాగే డిఆర్డిఏ అయితే మనకు మహిళా సంఘాల ద్వారా మనకు తల్లులు పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, వీటన్నిటి గురించి సో అవగాహన కల్పిస్తాం. కాబట్టి అందరి కన్వర్జెన్స్ అనేది మనకు ఇంపార్టెంట్.
0: మరి ఈ కార్యక్రమంలో టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకుంటున్నారు మేడం?

0: ముఖ్యంగా వీటికి సంబంధించి, ఈ పోషణ అభియాన్కి సంబంధించి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసినటువంటి ఒకటి పోషణ్ ట్రాకర్ అనే యాప్ అనేది ఉంది మనకి. ఆ పోషణ్ ట్రాకర్ యాప్లో ప్రతి ఒక్క చైల్డ్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషరీ డేటా అనేది మన అంగన్వాడీ కార్యకర్త అందులో ఫిల్ చేయడం జరుగుతుంది, ఎంట్రీ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ డే డేటా కూడా మనకు ఉంటుంది. సో దాని ద్వారా బెనిఫిషరీస్ అనేటివి ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం జరుగుతుంది, ఎవరు కూడా మిస్ కాకుండా. సో ఈ సర్వీసెస్ అనేటివి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఎవ్రీ ఇయర్ ఈ పోషణ అభియాన్ కింద కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మార్చి నెలలో అయితే పోషణ పక్వాడా అని, సెప్టెంబర్ నెలలో అయితే పోషణ మాసం అని, ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ని మనము జనాందోళన్ డాష్బోర్డ్ అనేది మనకు ఒకటి డాష్బోర్డ్ ఉంది, ఆ డాష్బోర్డ్లో ఫొటోస్ అప్లోడ్ చేయడము, మనం ఏమేమి ఈవెంట్స్ చేసాము అనేది ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది. వీటి ద్వారా ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన అనేది కలుగుతూ ఉంది.
1: మేడం, మరి ఇప్పుడు ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీరు ఆ లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వాళ్ళకి, ఇప్పుడు ఒక గర్భవతి మహిళ ఉందనుకోండి, ఆవిడకి మొదటి నెల నుండి డెలివరీ అయ్యే వరకు లేదా పాప పుట్టిన తర్వాత మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి, అంటే ఫేజ్డ్గా ఇస్తారా, ఎలాంటి కిట్స్ ఏమైనా ఇస్తారా?
0: సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్, మన దగ్గర వచ్చేటటువంటి గర్భవతులకు పోషకాహారము ఎలా అందిస్తున్నామంటే, వాళ్ళకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్, అంటే ఆఫ్టర్నూన్ ఫుల్ మీల్ అందిస్తున్నాము సంపూర్ణ పోషకాహారం. దాంట్లో అన్నం, పప్పు, కూరగాయలు, అలాగే 200 ml మిల్క్, డైలీ 1 egg సంపూర్ణ పోషకాహారం ఒక పూట అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. గర్భవతులకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో హాట్ కుక్డ్ మీల్ అందిస్తున్నాం సార్. మనము ఖచ్చితంగా అక్కడికి వచ్చి తినాలి ప్రతి ఒక్క గర్భిణి బాలింత. అలాగే పిల్లలకైతే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకైతే మనము వారికి 16 గుడ్లు అలాగే బాలామృతం ప్యాకెట్ 2.5 kgs ప్రతి నెల అందించడం జరుగుతుంది, వారికి ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు బాలామృతం నార్మల్ చిల్డ్రన్కి ఇస్తాము, ఇన్ కేసు 7-3 కేటగిరీలో ఎవరైనా మనకు మాల్నరిస్డ్ లోప పోషణతో బాధపడుతున్న పిల్లలైతే వాళ్ళకు బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక అదనపు క్యాలరీస్తోని, అదనపు పోషకాహారంతోని తయారు చేయబడ్డ ఈ బాలామృతం ప్లస్ ఇవ్వడంతో ఆ లోప పోషణతో ఉన్న పిల్లలు నార్మల్ స్టేజ్కి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బాలామృతం, బాలామృతం ప్లస్ 7-3 కేటగిరీకి అయితే, అలాగే గర్భిణీ బాలింతలకైతే సంపూర్ణ పోషకాహారం 1 full meal, అలాగే 3-6 సంవత్సరాల పిల్లలకు కూడా మన అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆఫ్టర్నూన్ ఒక 1 full meal ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి స్నాక్స్, కురుకురే ఇవ్వడం జరుగుతుంది, డైలీ 1 egg ఇవ్వడం జరుగుతుంది.
1: మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమంది లోప పోషణతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు, ఎంతవరకు వాళ్ళకి సర్వీసెస్ అందించగలిగారు మీరు?
0: మనకు ప్రస్తుతం అయితే మన మే మంత్ లాస్ట్ మంత్ వరకు డేటా చూసుకుంటే సార్, SAM అంటే సివియర్ అక్యూట్ మాల్నరిస్డ్ చిల్డ్రన్స్ అని అంటారు, వారు మన జిల్లాలో 216 మంది ఉన్నారు. అలాగే మోడరేట్ అక్యూట్ మాల్నరిస్డ్ అంటారు, దీంట్లో మనకు 204 మంది పిల్లలు ఉన్నారు. SUW సివియర్లీ అండర్ వెయిట్ వీళ్ళు 862 మంది ఉన్నారు. సో వీళ్ళు మనకు లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి డేటా, వీళ్ళంతా కూడా మనకు మన అంగన్వాడీ టీచర్స్ ఫిల్ చేసిన డేటాలోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవ్రీ మంత్ హైట్ వెయిట్ తీసి మనకు ఎవ్రీ మంత్ ఈ యాప్స్లలో వేస్తారు కదా, దాని ద్వారా వచ్చిన పిల్లలు వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉన్నవాళ్ళు, లాస్ట్ మంత్ వరకు మనకు ఆల్రెడీ క్యూర్ అయిన వాళ్ళు ఓవరాల్గా 974 మెంబర్స్ ఉన్నారు. అందులో SAM వాళ్ళు 141 ఉన్నారు, మ్యామ్ వాళ్ళు 833 మెంబర్స్ ఉన్నారు.
1: మీ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంఖ్యను తగ్గించడానికి, అంటే ఈ లోప పోషణతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను కానీ, గర్భవతులకి సరైన సౌకర్యాలు అందించడంలో కానీ, అలాగే ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులను చేర్చడానికి మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, ఇప్పుడు మన జిల్లాలో ఈ లోప పోషణ తగ్గించడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషణ అభియాన్ గైడ్లైన్స్ ప్రకారం మనము ప్రతి నెల ఒక 2 events చేస్తుంటాము, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని అంటాము. అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే అంటే మంత్ స్టార్టింగ్లోనే VHS అండి, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే అని కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తోని ఆ రోజు ఆ గ్రామంకి సంబంధించిన కానీ ఆ వార్డుకి సంబంధించిన తల్లులందరినీ, పిల్లలందరినీ పిలిపించి ఆ రోజు మనము న్యూట్రిషన్ గురించి, శానిటేషన్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ CBE ఈవెంట్స్ అన్నాం కదా, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని, అది ప్రతి నెల మనం 2 కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాలలో. ఏ కార్యక్రమాలు అంటే, గర్భవతులకైతే శ్రీమంతాలు కండక్ట్ చేస్తాము, పిల్లలకైతే అక్షరాభ్యాసం కండక్ట్ చేస్తాము, అలాగే సుపోషణ్ దివాస్ అని కండక్ట్ చేస్తాము. ఈ సుపోషణ్ దివాస్ అంటే మనం హస్బెండ్స్కి అలాగే అత్తలకు అవగాహన కల్పించడం అనమాట. మనం ఓన్లీ లబ్ధిదారులకే కల్పించడం ద్వారా వాళ్ళు 100% మనం గోల్ రీచ్ కాలేము, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ హస్బెండ్స్కి అత్తలకు కూడా మనము

0: అవగాహన అనేది కల్పిస్తున్నాము. అయితే అన్నప్రాసన అనేది మనం 6 నెలలు నిండిన పిల్లలకు చేస్తాము. మన అంగన్వాడీ ఏరియా పరిధిలో ఎవరైతే ఉన్నారో, 6 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, 180 డేస్ కంప్లీట్ అయిన పిల్లలకు మన కేంద్రంలో అన్నప్రాసన ఏ విధంగా చేస్తామంటే, మనం బాలామృతం ఉంది కదా, ఆ బాలామృతంతోనే వాళ్ళకు తయారు చేసి ఎలా తినిపించాలి, ఎంత క్వాంటిటీలో తినిపించాలి, దాన్ని ఎలా తినిపించాలి అనేది తల్లులకు అవగాహన కల్పించి, ఇంటి దగ్గర ఎన్ని టైమ్స్ పెట్టాలి అన్న దాని గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. అలాగే సామూహిక శ్రీమంత్ ంతాలు ఎవరైతే 5 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు కండక్ట్ చేసి, వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, ఎందులో ఐరన్ వాల్యూస్ ఉంటాయి, ఎందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఎవ్రీడే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అన్నది ఆ ఈవెంట్ అనేది, ఇవన్నీ కూడా కమ్యూనిటీ స్థాయిలో గ్రాండ్గా కండక్ట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము.
1: మేడం, న్యూట్రీకార్డ్ అంటే ఏంటి, అంగన్వాడీలో దీని ఉపయోగం ఏంటి?
0: యాక్చువల్గా ఎలాంటి అంటే పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనము ఈ కూరగాయలు ఆకుకూరలు పండించడమే ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క మెయిన్ ఉద్దేశము. అయితే మన అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్యంగా ఓన్ బిల్డింగ్స్లలో ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది కదా, మనకున్నటువంటి చిన్న ప్లేస్లో అయినా సరే విత్తనాలు ఈ ఆకుకూరలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి వేసి ఎలాంటి మందులు వాడకుండా ఇవి పండిస్తున్నాము. ఆ పండించిన వాటిని మన అంగన్వాడీ కేంద్రంలోనే వండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా మన దగ్గర వచ్చేటువంటి తల్లులకు పిల్లలకు మనం మంచి పోషకాహారం, ఇంకా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ ఫుడ్ ని అందించడం ద్వారా వాళ్ళకు పోషణ విలువలు అనేటివి ఇంకా మరింతగా ఎక్కువగా అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.
1: ఈ పోషకాహార లోపం కేవలం పేదరికం వల్ల ఏర్పడుతున్న సమస్య లేక పోషకాహారం అంటే అవగాహన లేకపోవడం వల్ల వస్తున్న సమస్య,
0: రెండు ఉన్నాయి. ఒకటి పేదరికం వల్ల వాళ్ళు అంటే అన్ని హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక సమస్య. అయితే చాలా మంది రిచ్ పీపుల్ అయినా కూడా పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అనే అవగాహన లేకపోవడం కూడా అది కూడా ఒక సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మనము ఎంత డబ్బులు ఉన్నప్పటికీ హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది తెలియకపోవచ్చు. సో దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా అదర్ ఫుడ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు హెల్త్ అనేది నార్మల్ గా ఉండదు. సో చాలా మంది మనం ఏం చేస్తాము, సంపూర్ణ పోషకాహారం అనేది ఎవ్రీడే తీసుకోము. ఇంత మనకు అవగాహన ఉన్నప్పటికీ, ఎవ్రీడే మనకు తెలిసినప్పటికీ, మనం డైలీ మన ఫుడ్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉండడానికి మనమే ప్రయత్నం చేయకపోవచ్చు. సో దానివల్ల కూడా మాల్నరిష్మెంట్ అనేది రావచ్చు. ఈవెన్ పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎక్కువగా వర్కింగ్ మదర్స్ ఉండొచ్చు, వాళ్ళు పిల్లల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం ద్వారా కూడా, ఎవరు చూసుకోకపోవడం ద్వారా కావచ్చు. సో పిల్లలు ఆటోమేటిక్గా మాల్నరిష్మెంట్ అనేది ఇది దారి తీయవచ్చు.
1: పోషణ అభియాన్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఈ సేవలు కేవలం పేదవారికేనా లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ సేవలు అందిస్తున్నారా?
0: పోషణ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ పేదరికం అనే కాదు, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్న చైల్డ్ అయినా ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా ఈ సర్వీసెస్ అందించుకునే రైట్ వాళ్ళకు ఉంది. సో దీనికి ఆర్థిక సంబంధమైన వాటికి ఎలాంటి సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు.
1: విన్నారు కదా, పోషకాహార లోపం లేని సమాజాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఈ దిశగా మనం కూడా పోషకాహార రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. మన కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకు వచ్చేసి ఈ పోషణ అభియాన్ గురించి విలువైన సమాచారాన్ని మనకు అందించినటువంటి సౌందర్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు పోషణ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు, ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ముందుగా చంటి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీతరచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు, షాపల్లి గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం చంటి చిత్రంలోని ఈ పాట

శ్రోతలు మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సాయిదేవి పాడిన పాట, వెన్నెలకంటి గీత రచన, సంగీతం మణిశర్మ. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్నాను.

శ్రోతలు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయి, పతిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస వీరందరి కోసం సీతాకొక చిలుక చిత్రంలోని ఈ పాట

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక

0: సార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: చెలో పరేడ్ గ్రౌండ్స్ మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
2: శ్రోతలు మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట చెన్న కేశవరెడ్డి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట. బేటూరి గీత రచన, సంగీతం మణిశర్మ. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం చెన్నకేశవరెడ్డి సినిమాలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట సీతారామ కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఆత్రేయ గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామం నుండి ముస్కు కుమారస్వామి, సుజాత, విజయ్ కుమార్ రెడ్డి, అఖిల, నివ్యంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ పాట

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణినే సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: తర్వాత పాట సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మాకోసం ప్రసారం చేయమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వి వీరందరి కోసం సూర్యవంశం చిత్రంలోని ఈ పాట

0: పరేడ్ గ్రౌండ్స్, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం గీతాంజలి చిత్రంలోని ఈ పాట

0: చెప్పటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
2: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
2: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
4: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట అంతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఆర్డి బర్మన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం అంతం చిత్రంలోని ఈ పాట

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం

కార్యక్రమంలో తర్వాత పాట ఆయుధం. ఈ చిత్రం కోసం కుమార్ సను, నిష్మా పాడిన పాట, చిన్న చరణ్ గీత రచన, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఆయుధం చిత్రంలోని ఈ పాట

మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి కదిరి సమ్మయ్య, మేరమ్మ, రమణిక, సాయి రమణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనసంతా నువ్వే చిత్రంలోని ఈ పాట

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినండి డీజే టిల్లు. ఈ చిత్రం కోసం

రామ్ మిర్యాలా పాడిన పాట. కాసర్ల శ్యామ్ గీత రచన, సంగీతం రామ్ మిర్యాలా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మనస్విని, రేవంత్ వీరందరి కోసం డీజే టిల్లు చిత్రంలోని ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

సెలవు పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.

చెలో పరేడ్ గ్రౌండ్స్, సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి శాంతన గోపాలన్ గారి గాత్ర కచేరీ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు మధుర గీతాలు ఆపాద మధురాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పంతులమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆలు మొగలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు.

తర్వాత పాట అభిలాష. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

రాముడు భీముడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం పెండియాల.

మంచి మనసులో ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, దాశరథ గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

మిస్ అమ్మ ఈ చిత్రం కోసం ఏఎం రాజా పెళ్ళిలా పాడిన పాట, పింగళి గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట తోటరాముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. దాశరథి గీత రచన, సంగీతం సత్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఖైదీ కాళిదాసు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గోపి గీత రచన, సంగీతం చక్రవర్తి.

తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.

కార్యక్రమంలో తర్వాత పాట పూజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, దాశరథ గీత రచన సంగీతం రాజన్ నాగేంద్ర.

మరో చరిత్ర. ఈ చిత్రం కోసం కమల్ హాసన్, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రే గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

సిరిసిరి మువ్వ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరికి రచన సంగీతం కెవి మహాదేవన్.

మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం రమేష్ నాయుడు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి నాలుగు స్తంభాలాట. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం 103.5 మెగాహెడ్స్ పై ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.